శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 28వ రోజు, క్రీశకం 2026 సంవత్సరం, మే నెల 18వ తేదీ సోమవారం. నిలయంలో సమయం సరిగ్గా 5

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 6:10 భావనలో సహనం గురించి డాక్టర్ సిహెచ్ రవీందర్ గారి భావజలం. 6:15 భక్తిరంజన్లో వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, ఇంకా శివస్తుతి. 6:35 పొలం పనుల్లో పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ గురించి సిద్దిపేట పశు సంవర్ధక కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ పరశురాములు గారి వివరాలు. 7:00 శ్రీ కె ప్రతాప్ అందించే జోగులాంబ గద్వాల జిల్లా సమాచార లేఖ. 7:15 ఉదయ తరంగిణిలో వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే, ఇంకా ఇంటర్నేషనల్ మ్యూజియం డే గురించి కొన్ని వివరాలు. ఇంకా ఇది మన చట్టం శీర్షికన షీ టీమ్స్ కార్యకలాపాల గురించి డిఎస్పి సీతారెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుగ్గసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వి నాగరాజ్ గారి వేణుగానం. 9:00 వార్తల ముఖ్య అంశాల అనంతరం చిత్రసీమ. ఈ ఉదయం 10:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం కీర్తిశేషులు శ్రీ చుక్కాల సీతయ్య బృందంచే శ్రీ రేణుక ఎల్లమ్మ జనన ఘట్టం ఒగ్గు కథ. 11:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం సంస్కృత పాఠం. ఉపాధ్యాయులు శ్రీపాద సుబ్రహ్మణ్యం గారు, విద్యార్థిని గగన్ ప్రియ. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జి జయవంత్ నాయుడు గారి హవాయి గిటార్ వాయిద్యం. 12:10 యోవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకం శ్రీల కార్యక్రమంలో శ్రీమతి పి లక్ష్మీ రాఘవి గారి కథానిక అబల కాదు సబల. 12:30 నిషీగంధ్ మరాఠీ కార్యక్రమాలు.

ఇక మా సాయంత్రం ప్రసారాలలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి అమ్నిగల్లా మంగ బృందంచే జానపద గీతాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయశ్చిత్త కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలలో బిందు సేద్యం వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి. పశు విజ్ఞానంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఈరోజు సాయంత్రం 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 8:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం ఆంగ్ల పరిచయాలతో కూర్చిన కార్యక్రమం. రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 పబ్లిక్ స్పీక్, 10:00 శాస్త్రీయ సంగీత కచేరీ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 పబ్లిక్ స్పీక్, ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ప్రసార విశేషాలు విన్నారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: has expressed deep concern at the attack targeting the Baroka nuclear facility in the UAE. In a statement, Ministry of External Affairs said such actions are unacceptable and represent a dangerous escalation. New Delhi has urgently called for restraint and a return to dialogue and diplomacy. Union Minister for Health and Family Welfare Jagat Prakash Nadda has arrived in Switzerland to participate in the 79th World Health Assembly. The six-day event will begin today in Geneva. In a social media post, Mr. Nadda said that his year's theme, Reshaping Global Health, a Shared Responsibility, highlights the importance of collective action in addressing global health challenges. In IPL cricket, Delhi Capitals defeated Rajasthan Royals by 5 wickets at Arun Jaitley Stadium in Delhi last night. Earlier in another match, the Delhi Royal Challengers Bengaluru defeated Punjab Kings by 23 runs in Dharamshala. In today's fixture, Chennai Super Kings and Sunrisers Hyderabad will clash at M.A. Chidambaram Stadium in Chennai at 7:30 p.m. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి భావనలు సహనం గురించి డాక్టర్ సిహెచ్ రవీందర్ గారి భావజాలం విందాం.
2: సహనం, సహనం అంటే ఓర్పు, ఉరిమి. సహనం అనేది మనిషి జీవితంలో అత్యంత ప్రధానమైన గుణంగా ఉండాలి. సహనం అంటే ఎదురు చూసే శక్తి, పరిస్థితులను సహించడం, ఏ పనైనా క్రమ పద్ధతిలో సాగడానికి కట్టుబడి ఉండడం. సహనగుణం మనిషికి మానసిక శాంతి, స్థిరత్వం మరియు విజయాలను అందిస్తుంది. మనిషికి సహనం అనేది అన్ని రంగాల్లో అవసరమైనది. ఈ గుణం ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఉదాహరణకు వ్యక్తిగత జీవితాన్ని తీసుకుంటే సహనం అనేది కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సహచరులతో కలిసి జీవించడానికి అవసరం. మనుషులు ప్రతిదినం వేరువేరు రకాల పరిస్థితులను ఎదుర్కొంటారు. సహనం ఉంటేనే వాటిని సానుకూలంగా పరిష్కరించవచ్చు. వృత్తి జీవితంలో సహనం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సహనం ఉంటేనే ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. సామాజిక జీవితంలో సహనం అనేది అవసరమైన గుణం. వివిధ మతాలు, సంప్రదాయాలు, భిన్న భిన్న అభిప్రాయాలు ఉన్న సామాజిక వాతావరణంలో సహనం ఉండడం ఎంతైనా తప్పనిసరి. సహన గుణం వల్ల అనేక రకాల లాభాలుంటాయి. అందులో ముఖ్యమైనవి మానసిక శాంతి. సహనం మనిషికి మానసిక శాంతిని చేకూరుస్తుంది. సహన గుణం వల్ల అనేక రకాల లాభాలుంటాయి. అందులో ముఖ్యమైనవి మానసిక శాంతి. సహనం మనిషికి మానసిక శాంతిని చేకూరుస్తుంది. సహనం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. సహనం వలన మానవ సంబంధాలు బలపడతాయి. కుటుంబంలో స్నేహితులతో, సహచరులతో సంబంధాలు మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. మనిషి అన్ని రంగాల్లో విజయాన్ని సాధించవచ్చు. మనం నిరంతరం కృషి సల్పి లక్ష్యాలను చేరుకోవడం సులభతరం అవుతుంది. ఇక అనుభవం వలన సహనం పెరుగుతుంది. ఎన్నో సందర్భాలలో విషమ పరిస్థితులను ఎదుర్కొని నేర్చుకోవడం జరుగుతుంది గనుక మనిషికి సానుకూల ఆలోచనలు శాంతి, సహనాన్ని వృద్ధి చేస్తాయి. మన ఆలోచనలు, చర్యలను నియంత్రించుకోవడం ద్వారా సహనం అలవాటు అవుతుంది. మహాత్మాగాంధీ తన సహనం, అహింసా సిద్ధాంతం ద్వారా భారత స్వాతంత్ర్య పోరాటాన్ని విజయవంతంగా నడిపారు. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా అణగారిన ప్రజలు స్వాతంత్ర్యం పొందేందుకు సంవత్సరాల తరబడి జైలు జీవితం గడిపి తన సహనంతో ఆ దేశ ప్రజలను విముక్తం చేశారు. మదర్ థెరీసా తన సహనంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు, అనాథలకు ఆదరణ అందించి కీర్తి ప్రతిష్టల్ని అందుకున్నారు. మానసిక శాంతి, ఆరోగ్యం, సత్సంబంధాలు, విజయం అన్నీ సహనంతోనే పొందగలం కాబట్టి మనం ప్రతిరోజు సహనం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది మన జీవితాన్ని మరింత ఆనందకరంగా, ప్రశాంతంగా, విజయవంతంగా మార్చుతుంది. సహనం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, దాని ఫలితాలు ఎప్పుడూ తీయగానే ఉంటాయి అని సహనం లేనివాడు ఎన్నటికీ విజయం సాధించలేడు అంటాడు స్వామి వివేకానంద. ఉదాహరణకు విద్యార్థి జీవితంలో సహనం చాలా ముఖ్యమైనది. కఠినమైన విషయాలను అర్థం చేసుకోవడం మరియు మంచి మార్కులు పొందడం కోసం విద్యార్థులు సహనంతో చదవాలి. సహనం యొక్క మరో అంశం, ఇది మనకు ఇతరుల పట్ల సానుభూతి మరియు అర్థం అవగాహన చేసుకోవడంలో సహాయపడుతుంది. వృత్తిపరమైన జీవితంలో కూడా సహనం యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. వ్యాపారంలో విజయం సాధించడానికి అనేక సార్లు మనం ఎక్కువ కాలం వేచి ఉండాలి మరియు సహనంతో మన లక్ష్యానికి ముందుకు సాగాలి. ఇది మనకు ప్రతికూల పరిస్థితులలో కూడా స్థిరంగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. కాబట్టి సహనం అనేది మనం మన జీవితం

0: వ్యక్తిత్వంలో స్వీకరించవలసిన ఒక గుణం. ఇది మన వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాదు, సమాజంలో మనం ఇచ్చే కృషికి కూడా ప్రాధాన్యతనిస్తుంది. సహనం ద్వారా మనం మన లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా ఒక సమతుల్యమైన మరియు సుఖమైన జీవితాన్ని కూడా జీవించవచ్చు.
1: సహనం గురించి డాక్టర్ సిహెచ్ రవీందర్ గారి భావజాలమది భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, ఇంకా శివస్తుతి విందాం.

తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి. పొలం పనులు.

భక్తిరంజనిలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వరస్వామి సుప్రభాతం, ఇంకా శివస్తుతి విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: పొలం పనుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ గురించి. సిద్దిపేట పశు సంవర్ధక కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ పరశురాములు గారి వివరాలు.
2: నా పేరు డాక్టర్ ఎస్ పరశురాములు, ప్రిన్సిపల్ పశు సంవర్ధక పాలిటెక్నిక్ కళాశాల పివి నరసింహారావు వెటనరీ యూనివర్సిటీ సిద్దిపేట నుండి. సో రైతులకు గవర్నమెంట్ ద్వారా అందించబడుతున్నటువంటి టీకాల కార్యక్రమం గాలికుంటు వ్యాధి. ఈ గాలికుంటు వ్యాధి ముఖ్యంగా పశువులలో ఒక వైరస్ ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. ఈ వ్యాధి గాలి ద్వారా పశువులకు మరియు వ్యాధికి గురైనటువంటి పశువుల నుండి వెలువడేటువంటి సొంగ ద్వారా కంటామినేషన్ అయ్యి ఆ సొంగ దానాలో కలపడం వల్ల కానీ వాటర్లో కలుషితం అవ్వడం వల్ల కానీ ఈ వ్యాధి ఒక పశువు నుంచి మరొక పశువుకి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. సో ఇలా వ్యాధికి గురైనటువంటి పశువులు ముఖ్యంగా వాటికి నాలుక గిట్టెల మధ్య పుండ్లు ఏర్పడి పశువులు కుంటు పడడం, అంతేకాకుండా ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల అవి వాటిలో యొక్క ఉత్పత్తి తగ్గిపోవడము, అంతేకాకుండా అవి నడవలేకపోవడము, నొప్పులకు గురైపోయి పశువు క్షీణించి అది మొదట ఉత్పత్తి తగ్గిపోయి తర్వాత రాను చనిపోయే అవకాశం ఉంటుంది. ఇది తీవ్రమైన పరిస్థితులలో పశువులు చాలా మొత్తంలో మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి సోకిన పశువులలో ముఖ్యంగా వాటి నుంచి బయటపడినప్పటికీ పశువుల యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ పైన విపరీతమైన ప్రభావం చూసి అవి మరలా తిరిగి చూడి అయ్యే అవకాశం ఉండదు. అలాగే మగ పశువులలో అయితే వాటి యొక్క వీర్యం యొక్క క్వాలిటీ కూడా తగ్గిపోయి అవి పశువులకు గర్భధారణ చేయడానికి పనికిరాకుండా పోతుంది. సో కాబట్టి రైతులు ప్రభుత్వం ద్వారా అందించబడుతున్నటువంటి ఈ టీకాల కార్యక్రమాన్ని విధిగా ఈ పశువులకు టీకాలు వేయించుకోవాల్సిన బాధ్యత ఉంది. సో దీని కొరకు దగ్గరలోని పశు వైద్యులను సంప్రదించి పశువులన్నిటికీ టీకాలు వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ పశువులు ఈ వ్యాధి సోకినప్పుడు అవి గురి కావడమే కాకుండా ప్రొడక్షన్ తగ్గిపోవడము, అలాగే ఇతర పశువులకు కూడా ఆ విలేజ్లో ఏ ఒక్క పశువు మిగిలిపోయినప్పటికీ ఆ పశువుకు గనక మళ్ళీ వ్యాధి వ్యాపిస్తే మిగతా పశువులన్నిటికీ కూడా ఈ వ్యాధి

సూకే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామంలో ఉన్న పశుపోషకులు అందరూ విధిగా తమ తమ యొక్క పశువులను ఏ ఒక్క పశువుని వదిలిపెట్టకుండా ఈ టీకాలు వేయించుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఈ వ్యాధి ముఖ్యంగా వైరస్ వ్యాధి కాబట్టి చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి పశువులు ఒకవేళ వ్యాధి సోకినట్లయితే సోకిన పశువుని రైతులు వెంటనే మిగతా పశువుల నుంచి దూరంగా ఉంచి వాటికి సపరేట్గా దానాన్ని అందించడము, నీరు అందించడము వంటివి చేయాలి. ఇతర పశువులతో కలవనీయకూడదు. ముఖ్యంగా వీటికి నోట్లో బాగా పొక్కుల్లాగా వచ్చి సొంగకారుతూ పశువు ఆహారం తీసుకోదు కాబట్టి వాటికి కొద్దిగా గ్రూయల్ ఫీడ్ అంబలి లాంటివి తాగిపిస్తూ ఉండాలి. అంతేకాకుండా వాటికి విపరీతమైన సొంగకారడం వల్ల డీహైడ్రేషన్, నీరు మొత్తము పోయి డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి సెలైన్స్ ద్వారా వాటికి శరీరంలో నీరు తగ్గకుండా ఉండడానికి సెలైన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని ఎలక్ట్రోలైట్స్తో కూడినటువంటి ద్రవాలు కూడా వాటికి అందించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పుండ్లు గిట్టెలలో ఏర్పడి అవి కుంట్లు పడే అవకాశం ఉంటుంది. మొత్తం నొప్పి ఏర్పడి లోపల చీముతో నిండి ఉంటాయి. కాబట్టి ఆ చీము మొత్తం క్లీన్ చేసేసి వాటికి టించర్ అయోడిన్ కానీ మరియు ఇతర ఏని యాంటీసెప్టిక్ సొల్యూషన్తో కానీ క్లీన్ చేసుకొని కొన్ని యాంటీబయాటిక్స్ మరియు పెయిన్ కిల్లర్స్ అంటే నొప్పిని తగ్గించేటువంటి కొన్ని ఇంజెక్షన్స్ను పశువులకు ఇచ్చుకోవాలి. సో తద్వారా పశువుని మనము ఈ వ్యాధి నుండి కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన పశువులను, మగ పశువులను చూడి కట్టించడానికి వాడుకోకూడదు. సో దీంతో కూడా పశువులకు, ఇతర పశువులకు సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి వాడుకోకూడదు. ఒకవేళ పశువు వ్యాధి నుంచి బయటపడినప్పటికీ మనకు ప్రొడక్షన్లో ప్లస్ అలాగే వీర్యం ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఒక 6 నుంచి సంవత్సరం కాలం పాటు ఆ పశువుని సపరేట్గా ఉంచి మేత కొరకు మేత మేపుకుంటూ నార్మల్గా ఉంచుకోవాలి. ఎలాంటి ప్రొడక్టివ్కి వాడుకోవడానికి వీల్లేదు. ఈ విధంగా జాగ్రత్తలు వహిస్తూ పశుపోషకులు వారి యొక్క పశువులను ఈ గాలికుంటి వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు. ఇంకొకటి, ఈ పశువులు మేత తీసుకోవడం తగ్గిపోతుంది కాబట్టి కంపల్సరీ వాటికి పశువులకి మంచి నాణ్యమైనటువంటి ఆహారాన్ని, తక్కువ మొత్తంలోనే ఎక్కువ పోషకాలు వచ్చేటువంటి ఆహారాన్ని అందించి పశువుని కాపాడుకోవచ్చు. అలాగే ఈ గాలికుంటు వ్యాధి అనేది పెద్ద పశువులనే కాకుండా గొర్రెలలో కూడా వస్తుంది. కాబట్టి గొర్రెల పెంపకందారులు కూడా సో తగు జాగ్రత్తలు తీసుకొని వారి యొక్క గొర్రెలను, మేకలను గాలికుంటు వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా కామన్ ప్లేసెస్ అన్నీ వాటర్ తాగేటువంటి చెరువులు, కాలువలలో వాటర్ తాగించడము అలాంటివి చేయకుండా సపరేట్గా వాటికి నీటి తొట్లు ఏర్పాటు చేసుకొని నీరును అందించినట్లయితే ముఖ్యంగా ఒక పశువు నుంచి మరొక పశువుకి అలా వ్యాప్తి చెందకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని పశువులు గాలికుంటు వ్యాధి నుంచి వారి యొక్క పశువులను కాపాడుకోవచ్చు. ఈ గాలికుంటు వ్యాధి ప్రభుత్వం ద్వారా ఇప్పుడు ఈ నెల 10వ తారీఖు వరకు పశువైద్యులు ప్రతి గ్రామంలో తిరుగుతూ గాలికుంటు వ్యాధికి టీకాలు అందించడం జరుగుతూ ఉన్నది. సో కాబట్టి మీ దగ్గరలోని పశువైద్యశాలలో పనిచేసేటువంటి పశువైద్యులను, ఇంతటితో కాకుండా మీ దగ్గరలో ఉన్నటువంటి ఇతర పశువులు ఎవరి దగ్గర ఉన్నా కూడా రైతులలో చైతన్యం కలిగించి సో వారికి ఈ వ్యాధి యొక్క ప్రాముఖ్యతను వివరించి ప్రతి ఒక్క పశువుకి ఈ గాలికుంటు వ్యాధి టీకాలు వేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకు అంటే నేషనల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, అది జాతీయ ప్రోగ్రామ్. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో ఈ గాలికుంటు వ్యాధి నిర్మూలించాలి పూర్తిగా అనే ఉద్దేశంతో ఈ మాస్ వ్యాక్సినేషను దేశమంతటా తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మన రాష్ట్రంలో కూడా ఈ వ్యాక్సిన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ వ్యాక్సిన్ అనేది గత 10 నుంచి 12 సంవత్సరాల తరబడి మనము సంవత్సరంలో 2 లేదా 3 విడతలలో ప్రతి పశువుకి వ్యాక్సిన్ చేయడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ ఇంత మేర చేసినప్పటికీ రైతులలో చైతన్యం లేకపోవడము, రైతులు ఆసక్తి చూపకపోవడం వల్ల మనము అనుకున్నంత మేర ఫలితాలు పొందలేకపోతున్నాము. తద్వారా పూర్తిగా మన రాష్ట్రం నుండి ఈ గాలికుంటు వ్యాధి నిర్మూలించలేకపోతున్నాము. సో ఎందుకు అంటే ఈ గాలికుంటు వ్యాధి ద్వారా విపరీతమైన ఉత్పాదకత తగ్గిపోతూ ఉంది. పశువులు ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఉత్పాదకత తగ్గిపోతుంది. పశువులు ఉన్నప్పటికీ ఈ వ్యాధికి గురైపోయి ఉత్పాదకత తగ్గిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దీని యొక్క
ఆవశ్యకతను

0: రైతులందరూ గ్రహించి ప్రతి ఒక్కరూ ఈ టీకాల కార్యక్రమానికి పశువైద్య సిబ్బందికి సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఈ ముఖ్యంగా రైతులు గ్రామాలలోని రైతులకు ఒక అపోహ ఉంది ఈ గాలికుంటు వ్యాధి విషయంలో. సో ఏంటి అంటే ఈ గాలికుంటు టీకాలు వేస్తే జ్వరాలు వస్తాయని, పాల ఉత్పత్తి తగ్గిపోతాయని అనే ఒక అపోహ చాలామంది రైతులలో ఉంది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పటికీ రైతులు పశువైద్య సిబ్బందికి కోఆపరేట్ చేయకపోవడము, వాళ్ళకి సహకరించకపోవడము, టీకాలు వాళ్ళ ఇంటి వద్దకు వాళ్ళ పశువు కొట్టం వద్దకు తీసుకెళ్లినా కూడా వేసుకోకపోవడం.
1: పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ గురించి సిద్దిపేట పశు సంవర్ధక శాఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ పరశురాములు గారి వివరాలు విన్నారు. పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి నిలయంలో సమయం 6:45, తెలుగులో వార్తలు వింటారు. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వి అనిత తెలిపారు. పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్లకు నిన్న లేఖలు రాశారు. జీఎస్టీ ఎక్సైజ్ సుంగం పెంపుతో పొగాకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. పెరిగిన పన్నుల ప్రభావంతో మార్కెట్లో కొనుగోళ్లు మందగించాయన్నారు. కొనుగోలు సంస్థలు పరిమాణాన్ని తగ్గించుకోవడంతో రైతులకు నష్టం జరుగుతోందని, దాదాపు 43,000 మంది రైతులు, లక్షలాది మంది కార్మికుల జీవనోపాధి ప్రభావితమవుతోందని వెల్లడించారు. పెరిగిన పన్నుల విధానాన్ని పునఃసమీక్షించి పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలకు ప్రాధాన్యమిస్తూ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వెంట తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయకస్వామి దేవస్థానాన్ని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నిన్న దర్శించుకున్నారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: మహిళల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా కూడా విత్తి 24 నుంచి 48 గంటల నిందితులను పట్టుకుంటున్నాము. నేరస్తులకి తగిన శిక్ష విధించాలి అన్నది కూడా మా మెయిన్ ఎజెండా. దాని మీదనే ఈ రోజు ఫోరెన్సిక్ ని మేము అందరం కూడా ఎక్కువ బలోపేతం చేయడం జరిగింది. ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడంలో కానీ పోలీస్ సిబ్బంది ప్రత్యేకమైన శిక్షణ పొందడమే కాదు, వాళ్ళు కూడా టెక్నాలజీని బేస్ చేసుకుని ఈ రోజు నిందితులను పట్టుకోవడం కానీ, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కానీ, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఆ నిందితులకి త్వరితగతిన శిక్ష పడే విధంగా ఈ రోజు మా గవర్నమెంట్ పనిచేస్తుంది.
0: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్రం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. కొనుగోళ్ల అంశంలో రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సన్నవడ్లకు అదనపు నగదు చెల్లించడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ మంత్రులు జిల్లాలకు వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులో పలు అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిర్మించిన సిమెంట్ రోడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, సంపద సృష్టి ద్వారా రాష్ట ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి తీసుకొచ్చామని మంత్రి పేర్కొంటూ,
2: రాష్ట ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. వాళ్ళు ఎప్పుడైతే వస్తువులు ఉత్పత్తి చేసి అమ్ముతారో దాని మీద జీఎస్టీ వస్తుంది. జీఎస్టీ వస్తే రాష్ట్రానికి వచ్చే షేర్ వస్తుంది, దానివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యమంత్రి గారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు భారతదేశానికి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్ లో 25% ఒక ఆంధ్రప్రదేశ్ కే వచ్చిన ఎంఓయూ. ఇది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో వచ్చినాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జున్నూరు వేడంగి

0: చెట్ల పరువు గ్రామాల్లో 3,76,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. రహదారులు, డ్రైనేజీ నిర్మాణాలతో పాటు తాగునీరు, సాగునీటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కొందల దుర్గేష్ తెలిపారు. గత 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడుల కోసం 117 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా 122,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో హోటళ్లు, హోంస్టేలు, క్యార్వాన్ టూరిజం, హౌస్ బోట్లు, వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలను విస్తరిస్తున్నామని చెప్పారు. జగ్గన్న తోట ప్రభల ఉత్సవం, విజయవాడ ఉత్సవ్, అరకు చలి ఉత్సవ్ వంటి కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోందన్నారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి కందల దుర్గేష్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈరోజు జరిగే ప్రారంభ కార్యక్రమానికి మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ హాజరై వారోత్సవాల్లో పాల్గొంటారు. ప్రారంభ వేడుకల్లో భాగంగా 5 కిలోమీటర్ల వాకథాన్ నిర్వహించనుండగా యోగా, ధ్యాన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. పెద్ద సంఖ్యలో యువత, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కూడా క్రీడా పోటీలు, ఫిట్నెస్ కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ యువజన క్రీడా వారోత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యతో పాటు రాజకీయ రంగంలో కూడా యువత ముందుకు రావాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు బి నాగరాజు అన్నారు. కర్నూలు నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నిన్న సత్కరించారు. విద్యార్థులు చదువులో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ,
1: ఎందుకు స్కూల్లో పోటీ పడి ఏ విధంగా ఫస్ట్ వచ్చారు, ఇంటర్మీడియట్ లో ఏ విధంగా ఫస్ట్ వచ్చారు, మీ నిజ జీవితంలో కూడా ఉద్యోగ ప్రస్థానం అయితేనేమి, రాజకీయ ప్రస్థానం అయితేనేమి, ఏ ప్రస్థానం వెళ్ళడం మనం మొదలు ఉండాలనే ఆకాంక్షతో ముఖ్యకి ఇష్టపడాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. తల్లిదండ్రులుగా మీరు కూడా పిల్లల యొక్క కోరికల మేరకు సపోర్ట్ చేయాలి. ఆ విద్య ద్వారానే మనకు గుర్తింపు వచ్చేది. కాబట్టి ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకుండా బాగా చదువుకుని లేనిపోని ఆలోచన చేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.
0: కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట, పూణేలోని వివిధ కళాశాలల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించారు. ఈరోజు విద్యార్థులు రాష్ట రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేసేలా దేవాలయాల సందర్శనంతో పాటు పరిశ్రమల అభివృద్ది, సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం వంటి ప్రదేశాలను సందర్శించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎలక్ట్రిక్ బైక్పై పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎలక్ట్రిక్ వాహనం నడుపుతూ పలు కార్యక్రమాల్లో నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన వనరులపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఇంధన పొదుపును అలవాటు చేసుకోవాలని కోరారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117700 టోల్ ఫ్రీ నంబర్కు, MyGOV.in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మార్కాపురం జిల్లాలోని కంభంలో నిన్న అత్యధికంగా 43.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల పరిధిలోని 65 మండలాలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో ఈ రోజు 42 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 4 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, వడగాళ్లు కూడా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో రొయ్యల మేత ధరలు పెరగడంపై ఆక్వారేట్లు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. 2026 జనవరి నుంచి మే మధ్యకాలం

రంగంలో సోయా, ఫిష్ మీల్ వంటి ముడి సరుకుల ధరలు 20% పైగా పెరిగాయని, దీంతో మేత తయారీ ఖర్చు కిలోకు 31 రూపాయలు పెరిగిందని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఫిష్ మీల్ ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, సోయా దిగుమతులపై ఆంక్షలు సడలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వి అనిత తెలిపారు. పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: योजनाकेन्द्रस्य उद्घाटनं च कृतवान्। श्रीशाहः एआई तथा डीपटेक इत्येतौ भविष्यस्य अर्थव्यवस्थायाः मुख्य स्तम्भौ इति वर्णितवान्।
1: आने वाले 25 साल में जो सेक्टर विश्व की अर्थनीति को, विश्व के अर्थतंत्र को दिशा देंगे, वो सभी क्षेत्र में आज भारत फाउंडर बनकर अपनी मजबूत उपस्थिति को दर्ज करा रहा है और यही बता रहा है कि भारत का भविष्य बहुत सुनहरा है। एआई और डीप टेक के जो भविष्य है, इसके लिए इसके जैसे टेक पार्क बहुत बड़ा काम भी करेंगे और इसको आगे भी बढ़ाएंगे।
0: अन्ते च क्रीडा वार्तासु आईपीएल इत्येतस्यां क्रिकेट लीग प्रतिस्पर्धायाम् अद्य चेन्नई सुपर किंग्स सनराइजर्स हैदराबाद इत्यनयोः दलयोः मध्ये द्वन्द्वं स्यात् इति वार्ताः।
2: आकाशवाणी श्री के प्रताप अंदिंचिन जोगुलांब गद्वाल जिल्ला समाचार लेख विंटारु।
3: ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలపై పోలీసు సిబ్బంది పటిష్ట నిఘా ఉంచాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. అల్లంపూర్ చౌరస్తా సమీపంలోని పుల్లూరు టోల్ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్టుతో పాటు ఎర్రవల్లి చెక్పోస్ట్ ను అర్ధరాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, వాహనాల పత్రాలు, పశువుల రవాణాకు సంబంధించిన అనుమతులు, డ్రైవర్ల వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని, ప్రతి ఆడపిల్ల ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అదనపు కలెక్టర్ నరసింహరావు పేర్కొన్నారు. గట్టు మండలంలోని గొర్లకాందొడ్డి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్ శేషం ఆధ్వర్యంలో జరిగిన గ్రామస్థాయి కిషోర బాలికల సమావేశానికి అదనపు కలెక్టర్ నరసింహరావు హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు డీడబ్ల్యూఓ సునంద, ఎంపీడీఓ చెన్నయ్య, మారుతి, హనుమంతు పాల్గొన్నారు. అనాథ శిశువులను సంరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ చెప్పారు. చైల్డ్ సేఫ్టీ ప్రొటెక్షన్ అడాప్షన్ కేర్ వారోత్సవాల్లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు రక్షిత ఆశ్రయం విభాగాన్ని ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగ చిన్నారులకు సదరం ధృవపత్రాలు జారీ చేయడం జరుగుతుందని, పింఛన్లు పొందేందుకు అవకాశం ఉందన్నారు. మహబూబ్ నగర్ లోని డిస్టిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఆసుపత్రి నుంచి వారానికి ఒకసారి ఇక్కడికి వైద్య సిబ్బంది వచ్చి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు చికిత్స అందించేందుకు కృషి చేయాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా వర్షాకాలంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు అధికారులు ఇప్పటి నుంచే సిద్దంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. జోగులాంబ జిల్లా కేంద్రంలోని ఐడిఓసీలో వన మహోత్సవానికి సంబంధించి ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాకు 11 లక్షల మొక్కల లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిందని, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తే కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలని జోగులాంబ జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గద్వాల పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఆయన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. శిబిరంలోని క్యారం, సదరంగం, నృత్యం, చేతిరాత, చిత్రలేఖనం తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఇళ్ల గణనలో వివరాల నమోదు, ఎన్యూమరేటర్లు పకడ్బందీగా చేపట్టాలని జోగులాంబ జిల్లా కలెక్టర్ సూచించారు. గద్వాల పట్టణంలోని లింగంబావి కాలనీ పరిసరాల్లో బ్లాక్ ఎన్యూమరేటర్లు నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ గణనను ఆయన పరిశీలించారు. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ లో భాగంగా ప్రతి ఇంటిని తప్పనిసరిగా కవర్ చేయాలన్నారు. రోడ్లు, సందులు, ఇల్లు, లైన్ నెంబర్లు స్పష్టంగా గుర్తిస్తూ పెన్సిల్తో మ్యాప్ రూపొందించాలన్నారు. చేసిన కుటుంబాల వివరాలను కూడా సరిచూసుకుని యాప్ నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో పురపాలక కమిషనర్ జానకీరామ్ సాగర్, తహసీల్దార్ హరికృష్ణ, అదనపు ఇన్ఛార్జ్ అధికారి రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. యోగాభ్యాసం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కలందర్ బాషా చెప్పారు. విద్యావారోత్సవాల్లో భాగంగా స్థానిక కళాశాలలో విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ చంద్రమోహన్, నాగభూషణ్, సురేందర్ రెడ్డి, కరుణాకర్, వెంకటేశ్వరమ్మ, కృష్ణయ్య పాల్గొన్నారు. రాష్ట జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. హనుమకొండలో జరిగిన రాష్ట స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జోగులాంబ గద్వాల జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. అండర్ 18 విభాగంలో హైజంప్ లో దినేష్ సిల్వర్, రాహుల్ సిల్వర్ కాంస్య పతకాలు సాధించారు. ఎమ్మెల్యే పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో పతకాలు సాధించిన విద్యార్థులను శాలువతో సత్కరించి ఎమ్మెల్యే అభినందించారు.
2: శ్రీ కె ప్రతాప్ అందించిన జోగులాంబ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి గోథెన్బర్గ్లో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో చర్చలు జరిపారు. 2 రోజుల పర్యటన నిమిత్తం మోదీ నిన్న గోథెన్బర్గ్ చేరుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా స్వీడన్ అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును మోదీకి అందజేశారు. ఒక ప్రభుత్వ అధినేతకు స్వీడన్లో ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ ప్రధానమంత్రి మోదీకి 31వ అంతర్జాతీయ గౌరవం. ప్రతినిధుల స్థాయి చర్చల్లో ఇరు దేశాల నేతలు భారత్ స్వీడన్ సంబంధాల సమగ్ర స్వరూపాన్ని సమీక్షించారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచడానికి అంగీకరించారు. ఇది ఇరు దేశాల సంబంధాల్లో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణలు, గ్రీన్ ట్రాన్సిషన్, అంతరిక్షం, ఆవిర్భావ సాంకేతికతలు, రక్షణ, భద్రత, పరిశోధన, ప్రజల మధ్య సంబంధాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపైన ఇద్దరు నాయకులు చర్చించారు. ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం స్ఫూర్తితో తమ తమ ప్రజల ప్రయోజనాల కోసం కొత్త అవకాశాలను గుర్తించాలని కూడా ఇద్దరు ప్రధానమంత్రులు అంగీకరించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. యునైటెడ్ నేషన్స్ బహుళ పక్ష సంస్థలను సంస్కరించవలసిన అవసరం ఉందని అంటూ బహుళపక్ష వేదికలపైన సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కూడా భారత్, స్వీడన్ అంగీకరించాయి. ఈ పర్యటనలో ప్రధానంగా 5 ఏళ్లలో ద్వైపాక్షిక ఆర్థిక లావాదేవీలను రెట్టింపు చేయడమే లక్ష్యంగా జాయింట్ యాక్షన్ ప్లాన్ ఆమోదించారు. భారత్, స్వీడన్ స్ట్రాంగర్ టుగెదర్ టువర్డ్స్ 2047 అనే శీర్షిక కింద 2 దేశాలు 2027లో భారతదేశంలో ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సదస్సు నిర్వహించేందుకు అంగీకరించాయి. 21వ శతాబ్దపు పరిష్కారాలను కలిసి రూపొందించేందుకు ఈ పర్యటనలో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. 2 దేశాలు జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ 2.0ని ప్రారంభించాయి. కృత్రిమ మేధస్సు, 6G, క్వాంటమ్ కంప్యూటింగ్, లైఫ్ సైన్సెస్పై దృష్టి సారించేలాగా వర్చువల్ భారత్, స్వీడన్ జాయింట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించారు. 2 దేశాల అంకుర పరిశ్రమల పర్యావరణ వ్యవస్థను అనుసంధానించేందుకు స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ AI కారిడార్ను బలోపేతం చేస్తారు. వాతావరణం పరంగా లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీస్ ట్రాన్సిషన్ 3వ దశను ప్రకటించారు. ప్రత్యేకంగా గ్రీన్ స్టీల్, తక్కువ కార్బన్ పారిశ్రామిక పరివర్తనలో సహకారాన్ని విస్తరించారు. రక్షణ భద్రతా సహకారం సాంప్రదాయంగా వచ్చే కొనుగోలుదారు విక్రేత నమూన నుంచి దీర్ఘకాలిక పారిశ్రామిక భాగస్వామ్యంగా మార్చారు. పెహల్గా ఉగ్రత దాడి తర్వాత స్వీడన్ అందించిన మద్దతుకు ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ చారిత్రాత్మక స్వీడన్ పర్యటన శతాబ్ది ఉత్సవాల జ్ఞాపకార్థం 2 దేశాలు ఠాగూర్ స్వీడన్ లెక్చర్ సిరీస్ను ప్రారంభించాయి. స్వీడన్ ఆర్కైవ్స్లో లభించిన ఠాగూర్ చేతివ్రాత ఎపిగ్రామ్ల ప్రతిరూప

0: రూపాలతో సహా విశిష్టమైన కానుకలను రెండు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. డిజిటల్ పరివర్తన, కృత్రిమ మేధస్సు రంగంలో మన దేశం సాధిస్తున్న పురోగతిని స్వీడన్ ప్రధానమంత్రి అభినందించారు. యువరాణి విక్టోరియా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వీడన్ రాజు రాణి తరఫున నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గోతన్బర్గ్లో ప్రధానమంత్రి ప్రవాస భారతీయులను కూడా కలుసుకున్నారు. మేక్ ఇన్ ఇండియా, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ వంటి కార్యక్రమాల కింద భారతదేశంలో తమ ఉనికిని పెంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. గోతన్బర్గ్లో స్వీడన్ కంపెనీల సీఈఓలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్ఛమైన ఇంధనం ఇతర రంగాల్లో భారతదేశం లోపల తన ఉనికిని మరింతగా విస్తరించుకోవాలని మోదీ స్వీడన్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. భారత్, స్వీడన్లో ప్రజాస్వామ్యం, పారదర్శకత, ఆవిష్కరణలు, స్థిరత్వం వంటి ఉమ్మడి విలువల వారసత్వం కలిగి ఉన్నాయని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు.
1: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ ఏఐ కారిడోర్ కో మజబూత్ కర్నే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరేంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఆర్ రీసెర్చ్ ఇకోసిస్టమ్స్ కే బీచ్ సంపర్క్ బఢానే కే లియే హమ్ ఇండియా స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ బనానే జా రహే హై.
0: తన పర్యటనలో నాలుగో విడతగా ప్రధానమంత్రి ఈరోజు నార్వే చేరుకుని అక్కడ జరిగే మూడవ భారత్ నార్డిక్ సభలో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి మోదీ నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. భారతీయ ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం 43 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. అక్కడ రాజు హెరల్డ్ 5వ రాజు, రాణి సోనియాలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అలాగే నార్వే ప్రధానమంత్రి జోనాస్ గెహెస్టోర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రెండు దేశాల మధ్య మూడవ భారత నార్డిక్ సభ రేపు జరుగుతుంది. ఈ సదస్సులో మోదీతో పాటు నార్వే ప్రధానమంత్రి, ఫిన్లాండ్ ప్రధానమంత్రి, ఐస్లాండ్, స్వీడన్ ప్రధానమంత్రులు కూడా పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగ్రెస్ నాయకుడు వీడి సతీష్ నేతృత్వంలోని కొత్త కేరళ ప్రభుత్వం ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 10 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ, హైడ్రామాకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 14వ తేదీన సతీష్ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3/2 కంటే ఎక్కువ మెజారిటీని సాధించింది. ముఖ్యమంత్రితో పాటు మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో 700 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో ఉన్న అమిత్ షా గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 600 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. నగరంలో సుమారు 128 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా నిర్మించిన మధుర్ డైరీ పాల ప్రాసెసింగ్ ప్లాంట్ను కూడా ఆయన ప్రారంభించారు. అంతకుముందు గాంధీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఎన్ఐడి ప్రాముఖ్యతను అమిత్ షా ప్రత్యేకంగా తెలియజేశారు.
2: एक प्रकार से रचनात्मकता, रचनात्मकता के आधार पर इनोवेशन और उद्यमिता, ये तीनों को जोड़ने वाला एक संस्थान. जब एनआईडी की स्थापना हुई हो तब मुझे लगता है कि इसके उद्देश्यों को बहुत अच्छे तरीके से सोचा हो.
0: కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభలో పాల్గొనడానికి స్విట్జర్లాండ్ లో చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు జెనీవాలో ప్రారంభమవుతుంది. గ్లోబల్ హెల్త్ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనేది ఈ ఏడాది ఇతివృత్తమని నడ్డా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. విద్యార్థులు గమనించాలి, ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేశారు. ఈ నెల 26వ తేదీన కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. 4-5 రోజులు అటు ఇటుగా ఈ రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని, రాబోయే 2-3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ తన ప్లే

0: ఫాసల్ను సజీవంగా ఉంచుకుంది. నిన్న జరిగిన మరో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ను 23 పరుగుల తేడాతో ఓడించింది. ఈరోజు జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు చెన్నైలో తలపడతాయి. విశేషాలు మరొకసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ పైన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఉదయ తరంగిణి.

శ్రోతలకు నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో ముందుగా వరల్డ్ ఎయిడ్ వ్యాక్సిన్ డే గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నేడు ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం. ప్రతి సంవత్సరం మే 18న ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం జరుపుకుంటాం. చాలామంది డిసెంబర్ 1న వచ్చే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అనుకుంటారు, కానీ అది వేరు ఇది వేరు. డిసెంబర్ 1 అనేది ఎయిడ్స్ బాధితులకు అండగా ఉండేందుకు జరుపుకుంటే, ఈరోజు అంటే మే 18 మాత్రం పూర్తిగా ఎయిడ్స్ నివారణకు వ్యాక్సిన్ కనుగొనటం ఎంత అవసరమో చెప్పేందుకు ఉద్దేశించింది. సరిగ్గా 1997 మే 18న అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఒక ప్రసంగంలో ఎయిడ్స్ని అంతం చేయాలంటే వ్యాక్సిన్ కనుగొనటం వైద్య రంగానికి చాలా ముఖ్యం అని పిలుపునిచ్చారు. అలా 1998 నుండి ప్రతి సంవత్సరం ఈరోజును జరుపుకుంటున్నాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎయిడ్స్ వైరస్ వ్యాప్తిని ఆపాలంటే వ్యాక్సిన్ ఒక్కటే శాశ్వత పరిష్కారం. ఈ వ్యాక్సిన్ కోసం రాత్రింబగళ్ళు కష్టపడుతున్న శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు, అలాగే క్లినికల్ ట్రయల్స్లో పాల్గొంటున్న వాలంటీర్లందరికీ థ్యాంక్స్ చెప్పడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఇంకా వ్యాక్సిన్ ఎందుకు రాలేదు? ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నా ఈ వైరస్ మనుషుల శరీరంలోకి వెళ్ళాక చాలా వేగంగా తన రూపాన్ని మార్చుకుంటుంది. దీన్నే మ్యూటేషన్ అంటారు. అందుకే ఒక పక్క వ్యాక్సిన్ తయారు చేయటం శాస్త్రవేత్తలకు ఇంకా సవాలుగానే ఉంది. ఏదేమైనా సైన్స్ మీద నమ్మకంతో మన శాస్త్రవేత్తలు త్వరలోనే ఒక మంచి వ్యాక్సిన్ కనిపెడతారని ఆశిద్దాం. అంతవరకు అవగాహనతో ఉందాం, సురక్షితంగా జీవిద్దాం.

0: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం జరుపుకుంటాం. మ్యూజియం అనగానే మనలో చాలామందికి కేవలం పాత వస్తువులు దాచే స్థలం అనిపిస్తుంది. కానీ నిజానికి మ్యూజియంలు మన గతకాలపు జ్ఞాపకాల సమాహారం, మన సంస్కృతికి చరిత్రకు సజీవ సాక్ష్యాలు. మన చరిత్రను వారసత్వాన్ని కాపాడుకోవడంలో ప్రజలందరినీ భాగస్వాములను చేయటమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. మ్యూజియంల ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ అనే సంస్థ 1977 సంవత్సరంలో ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ప్రారంభించింది. ప్రతి సంవత్సరం ఈ వేడుకల కోసం ఒక ప్రత్యేకమైన ఆలోచనను లేదా థీమ్ను ప్రకటిస్తారు. ఈ ఏడాది మన ముందుకు వచ్చిన అద్భుతమైన థీమ్ ఏంటంటే విభజించబడిన ప్రపంచాన్ని ఏకం చేసే మ్యూజియంలు. ప్రస్తుత కాలంలో మనుషుల మధ్య, సమాజాల మధ్య ఎన్నో విభేదాలు చూస్తున్నాం. అయితే మ్యూజియంలు ఆ విభేదాలను తొలగించే గొప్ప వారధులుగా పనిచేస్తాయి. జాతి, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా మానవులంతా ఒకటేనని, మన చరిత్ర అంతా ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని మ్యూజియంలు మనకు గుర్తు చేస్తాయి. ఈ రోజును పురస్కరించుకొని మన చుట్టుపక్కల ఉన్న మ్యూజియంలు సరికొత్తగా ముస్తాబయ్యాయి. ముఖ్యంగా మన తెలంగాణ వారసత్వ శాఖ అలాగే భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ మ్యూజియంలలోకి, చారిత్రక కట్టడాల్లోకి ఈరోజు ఉచిత ప్రవేశాలు కల్పిస్తారు. అంటే ఎలాంటి టికెట్టు లేకుండా మన మ్యూజియంలను సందర్శించవచ్చు. కేవలం చూడటమే కాదు, ఈరోజు మ్యూజియంలో ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. చారిత్రక వస్తువుల గురించి వివరించే గైడ్ టూర్లు, పిల్లల కోసం క్విజ్ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, లైవ్ మ్యూజిక్ కచేరీలు మరియు ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించనున్నారు. పుస్తకాల్లో చదివే చరిత్ర కంటే కళ్ళారా చూసే చరిత్ర మన మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈరోజే మీ కుటుంబ సభ్యులతో, పిల్లలతో కలిసి దగ్గర్లోని మ్యూజియానికి వెళ్ళండి. మన అరుదైన వారసత్వాన్ని గౌరవిద్దాం, రేపటి తరాలకు అందిద్దాం. శ్రోతలందరికీ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్ట్

0: ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
4: 2324085.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన షీ టీమ్స్ కార్యకలాపాల గురించి డిఎస్పి సీతారెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈనాటి మన కార్యక్రమంలో మహిళా రక్షణ విభాగం డిఎస్పి శ్రీమతి సీతారెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి షీ టీమ్స్ సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సీతారెడ్డి గారు.
1: నమస్తే అండి.
0: ఈ షీ టీమ్స్ ఏర్పరచడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటారండి?
1: మనకి తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. ఇవి మహిళల మరియు పిల్లల యొక్క భద్రతని దృష్టిలో ఉంచుకొని స్పెషల్గా తెలంగాణలో మనం ఉమెన్ సేఫ్టీ వింగ్ని ఏర్పాటు చేసుకున్నాము. అందులో మొదటి భాగంగా షీ టీమ్స్ని పెట్టుకున్నామండి.
0: ప్రస్తుత సమాజంలో ఇంత ఆధునికత సాంకేతికత డెవలప్ అయినప్పటికీ కూడా మహిళ ఇప్పటికీ కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. అది సామాజికమైన స్టిగ్మా కావచ్చు, లేదంటే వేధింపులకు గురవుతుంది. ఇలా వేధింపులకు గురవుతున్నప్పుడు ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కానీ యువతలో ఆకతాయి పిల్లలు వాళ్ళని సతాయించడం కానీ ఇలాంటివి చేస్తుంటారు, వారి పట్ల షీ టీమ్ ఏ రకంగా వ్యవహరిస్తుంది?
1: షీ టీమ్స్ గురించి ఒక్క సెకండ్ మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది. షీ టీమ్స్ అనేది పోలీస్ ఆఫీసర్స్ ఇన్ సివిల్ డ్రెస్, అంటే యూనిఫామ్ లేకుండా ప్రజల్లోని వాళ్ళు కలిసిపోతూ పనిచేస్తారు. ఎక్కువగా బహిరంగ ప్రదేశాలలో లైక్ బస్ స్టాప్స్, రైల్వే స్టేషన్స్, సినిమా థియేటర్స్, ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా గుమిగూడి ఉండే సందర్భాలు ఉంటాయో అలాంటి చోట మన షీ టీమ్స్ సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నారండి. అయితే మీరు అడిగినట్టు కాలేజ్ దగ్గరలో ఉన్న బస్ స్టాప్స్ కానీ, కాలేజ్ దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్స్ కానీ ఎక్కువగా షీ టీమ్స్ పనిచేస్తూ ఉంటారు. సో మా షీ టీమ్స్ సివిల్ డ్రెస్లో ఉంటారండి. డెకాయ్ ఆపరేషన్స్ అని కూడా అంటాం మనము. సివిల్ డ్రెస్లో ఉంటూ అక్కడ గమనిస్తారు, ఎవరైనా పోకిరి వేషాలు వేయటం కానీ, అమ్మాయిల పట్ల అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడడం కానీ, మనం గ్రోపింగ్ అంటాం ఇంగ్లీష్లో, అంటే అన్నెసెసరీ టచ్, అనవసరంగా ముట్టుకుంటారు. సో జనం ఎక్కువ ఉన్న చోట్ల ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి షీ టీమ్స్ ఇలాగ ఎవరన్నా ఆకతాయితనం చేస్తున్నా, ఇలాగ ఎవరన్నా అమ్మాయిలని ఇబ్బంది పెడుతున్నా, స్త్రీలను ఇబ్బంది పెడుతున్నా, వాళ్ళని గుర్తించి కెమెరాతో కూడా రికార్డ్ తీసుకుంటారు. మనకి ఎవిడెన్స్ కూడా అవసరం కాబట్టి చేసుకుని

0: షీ టీమ్స్ ఆఫీస్కి తీసుకొని వచ్చి తగిన చర్యలు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తారండి.
1: సాధారణంగా మన సమాజంలో యువతలో ఉండే అమ్మాయి వాళ్ళు తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు కంప్లైంట్ ఇస్తే నలుగురిలో మన పేరు ఏమవుతుందో, అందరిలో మనం చులకన అయిపోతామేమో అని ఒక భయానికి గురై సైలెంట్గా సఫర్ అయ్యే సందర్భాలు చాలా చూస్తుంటాం. ఇలాంటి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వల్ల జరిగే లాభం ఏంటి, కంప్లైంట్ ఇవ్వకపోతే జరిగే నష్టం ఏంటి, రెండు ఒకసారి తెలియజేయండి.
0: నేను ఇది చెప్పటం వల్ల నాకు ఇబ్బంది కలుగుతుందా, అమ్మ నాన్నలు తిడతారా, నా పరువు పోతుందా, నాకు ఫ్యూచర్లో ఇబ్బంది కలుగుతుంది అన్న సందర్భాల్లో అమ్మాయిలు చాలాసార్లు దే సఫర్ ఇన్ సైలెన్స్, దాన్ని మాట్లాడరు దాని గురించి. అయితే ఇక్కడ మీకు అందరికీ తెలియజెప్పేది ఏంటంటే, షీ టీమ్స్కి మీరు కంప్లైంట్ చాలా ధైర్యంగా ఇవ్వచ్చండి. ఎందుకంటే షీ టీమ్స్కి మీరు పోలీస్ స్టేషన్ నడుచుకుంటూ వచ్చి ఫిజికల్గా కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. యూ కెన్ జస్ట్ డయల్ 10

0: ఇక్కడ మీకు అందరికి తెలియజెప్పేది ఏంటంటే, షీ టీమ్స్ కి మీరు కంప్లైంట్ చాలా ధైర్యంగా ఇవ్వచ్చండి. ఎందుకంటే షీ టీమ్స్ కి మీరు పోలీస్ స్టేషన్ నడుచుకుంటూ వచ్చి ఫిజికల్ గా కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. యూ కెన్ జస్ట్ డైల్ 100 or 112, ఇది టోల్ ఫ్రీ నంబర్ అండి. లేదు అనుకుంటే ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, ఈవ్ టీజింగ్, బులింగ్ ఆర్ యూనో స్టాకింగ్ అంటే వెంట పడుతున్నా, ఇలాంటి ఏ సందర్భంలో అయినా మీరు వాట్సాప్ ద్వారా కూడా మాకు కంప్లైంట్ ఇవ్వచ్చు, ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాము. లేదంటే మనకి womensafetywing@gmail.com అన్నది మెయిల్ ఐడి ఉందండి. ఈ మెయిల్లో కూడా మీరు మీ ఇబ్బందిని, మీ కంప్లైంట్ని మెయిల్ ద్వారా పంపించవచ్చు. ఇదే కాకుండా మనకి ఉమెన్ సేఫ్టీ వింగ్కి ఫేస్బుక్ ఉందండి, ట్విట్టర్ కూడా ఉంది. దీని ద్వారా కూడా మీరు మీ కంప్లైంట్ని లాడ్జ్ చేయవచ్చు. ఇదంతా కాకుండా మనకి ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీస్ ఉంటుంది, లక్డీకాపూల్ బస్ స్టాప్లోనే ఉంటుంది. యూ కెన్ వాక్ ఇన్ అండ్ గివ్ ఎ కంప్లైంట్. ధైర్యంగా వచ్చి అక్కడ మాకు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎవరు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ హైలీ కాన్ఫిడెన్షియల్, ఎక్కడ కూడా మేము బయటకు చెప్పమండి. చాలా కంప్లైంట్స్ వస్తాయి మనకి, రోజు మెయిల్స్ ద్వారా ఎక్కువగా వస్తాయి, వాట్సాప్లో కంప్లైంట్స్ వస్తాయి. అన్ని కూడా హైలీ కాన్ఫిడెన్షియల్, ఎవరికి మనం ఎక్కడ బయట చెప్పము. పలానా అమ్మాయి పలానా కాలేజ్ అని ఎక్కడ, అసలు వి విల్ నెవర్ డిస్క్లోజ్ ఎనీ ఐడెంటిటీ ఆఫ్ ది గర్ల్ ఆర్ ద ఉమెన్.
1: వాట్సాప్ నెంబర్ ఒకసారి తెలియజేస్తారా?
0: మాకు వాట్సాప్ ద్వారా చాలా కంప్లైంట్స్ వస్తాయండి. వాట్సాప్ నంబర్ 8712656856. ఇంకొక నంబర్ ఉందండి, 8712656858. ఈ రెండు నంబర్లలో మీరు వాట్సాప్ ద్వారా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఉమెన్ సేఫ్టీ వింగ్ మెయిల్ ఐడి జీమెయిల్ ఉంది, దానికి పంపించవచ్చు. ఉమెన్ సేఫ్టీ వింగ్ జీమెయిల్ ఐడి అండి, womensafetywing@gmail.com.
1: శ్రోతల సౌలభ్యం కోసం ఫోన్ నంబర్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 8712656856. మరొక నంబరు 8712656858. ఈ రెండు నంబర్లకి వాట్సాప్ చేసి మీ సమస్యను గనక ఉమెన్ సేఫ్టీ వింగ్కి తెలియజేసినట్లయితే మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచబడతాయి. మీరు ఎదుర్కొంటున్న సమస్యని వెంటనే పరిష్కరించే విధంగా యంత్రాంగం కదులుతుంది. ఇంతేకాకుండా womensafetywing@gmail.com అనే ఒక ఈమెయిల్ కూడా మీరు కంప్లైంట్ చేయవచ్చు. సీతారెడ్డి గారు, కంప్లైంట్ మీరు అన్నట్టుగా వాట్సాప్ ద్వారాను లేదంటే ఈమెయిల్ ద్వారాను, ఇలా కాకుండా వ్యక్తిగతంగా వచ్చి కూడా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉందా?
0: ఉందండి, వ్యక్తిగతంగా వాళ్ళు వచ్చి మనకి డైరెక్ట్గా కలిసి వాళ్ళ ఫిర్యాదుని ఇవ్వచ్చు. మన ఉమెన్ సేఫ్టీ వింగ్ హెడ్ ఆఫీస్ లక్డీకాపూల్ మెట్రో బస్ స్టేషన్లోనే ఉంది. లేదా అదేవిధంగా రాష్ట్రం అంతటా మనకు 81 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. అంటే ప్రతి డిస్టిక్లో, ప్రతి యూనిట్లో కూడా మనకు షీ టీమ్స్ ఉన్నాయి. సో ఎవరెక్కడున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో మీరు మీ ప్రదేశాల్లో, మీరుండే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కానీ, మీ మండల్ హెడ్ క్వార్టర్స్, మీ పోలీస్ స్టేషన్స్ ఎక్కడున్నా షీ టీమ్స్ ఉంటాయండి. ఆ షీ టీమ్స్కి డైరెక్ట్గా వెళ్ళి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు.
1: సీతారెడ్డి గారు, మనం గమనిస్తుంటాము ఇంతకుముందు మనం అనుకున్నట్టు కాలేజీలలో కానీ ఎక్కువగా జనం గుమ్మిగూడి ఉండే స్థలాల్లో ఉండే ఈ ఇబ్బందిని ఇబ్బంది పడే వాళ్ళే కంప్లైంట్ ఇవ్వడానికి సాహసించకపోవచ్చు. కుటుంబ నేపథ్యం కావచ్చు, ఇతరత్ర ఉద్యోగ నేపథ్యం కావచ్చు, రోజు చేసుకోవాల్సిన ఉద్యోగం ఉంది, ఇక్కడే కలిసి ఉండాల్సి వస్తుంది, వీళ్ళంటే మళ్ళీ రేపటి నాడు మాకు ఏమవుతుందో, మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతారు, సమాజంలో మమ్మల్ని చులకనగా చూస్తారో ఏమని ఈ భావనతోని, ఒక బాధ్యత గల పౌరుడిగా ఎవరైనా ఈ సమస్యను గుర్తించి షీ టీమ్స్కి తెలియజేయచ్చు అంటారా?
0: ఖచ్చితంగా అండి. ఎవరైతే విక్టిమ్, అదే బాధితురాలు ఉంటుందో, తనే ఇవ్వాలని ఏం లేదు, పక్కనున్న వాళ్ళు, ఆ ఇబ్బందిని తెలిసిన వాళ్ళు, వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. అయితే ఇంతేకాకుండా మా షీ టీమ్స్ దగ్గర ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి కెమెరాస్ ఉంటాయి. సో ఆ కెమెరా ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళు కూడా సోమోటోగా డైరెక్ట్గా వాళ్ళని, ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే ఈవ్ టీజింగ్ చేస్తున్నారో, వాళ్ళని వీళ్ళు పట్టుకొని తీసుకొని వెళ్తారు ఆఫీస్కి, తీసుకొని వెళ్ళి లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తారు. సో సోమోటోగా కూడా మా షీ టీమ్స్ పనిచేస్తాయండి.
1: మరొక విషయం అండి, ఒకవేళ యువతలు అంటే ఆ పిల్లలు కూడా మగపిల్లలు కానీ, ఇది ఎవరైతే సతాయిస్తున్నారో, కాలేజీలో ఉండే అంటే పూర్తి పరిపక్వత రాని వయసులో బిహేవ్ చేస్తున్నప్పుడు మైనర్స్గా ఉండే వాళ్ళైతే వాళ్ళ పట్ల ఏ రకమైన చర్యలు తీసుకుంటారు?
0: మంచి ప్రశ్న అడిగారు. ఈ కాలంలో చాలా ఈవ్ టీజింగ్ కేసెస్ ఇవన్నీ కూడా మనకి మైనర్స్, అంటే బిలో ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్, 16-17 ఇయర్స్ పిల్లలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో అలాంటి సందర్భాలలో ఇఫ్ ఇట్ ఈస్ అ ఫస్ట్ మిస్టేక్, ఒక చిన్న ఈవ్ టీజింగ్ ఫస్ట్ మిస్టేక్ అనుకోండి, అలాంటప్పుడు మనం తల్లిదండ్రులను పిలిచి, షీ టీమ్స్లో ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్, వాళ్ళు ఆ అబ్బాయి తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ సమక్షంలోనే కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అదే

0: మిస్టేక్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసినప్పుడు లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేసుకుంటాం.
1: అదే మొక్కై వంగనిది మానవ వంగన అన్నట్టుగా తొలినాళ్లలో గనక మైనర్స్ అయితే ఒకసారి వాళ్ళని పిలిచి పెద్దరికంగా మందలించి వారికి కావాల్సిన లీగల్ యాక్షన్ ఎలా ఉంటుంది అని, ఆ తప్పు ఏంటి, దానికి ఎలాంటి పర్యవసానాలు ఉంటాయి అని చెప్పి సరి చేసే ప్రయత్నం చేస్తారు.
0: అవునండి.
1: తర్వాత కూడా అదే తప్పు చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
0: మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకు రిపీట్ అఫెండర్ కింద మనం మళ్ళీ యాక్షన్ ఇనిషియేట్ చేసుకుంటాము. వాళ్ళ మీద షీట్ కూడా ఈ మధ్య ఓపెన్ చేయడం జరుగుతుంది. సో మైనర్స్ అని మనము వదిలేసే ప్రసక్తి ఉండదు అన్నట్లు.
1: ప్రస్తుతం ఉండే సోషల్ మీడియా ప్రభావం వల్ల యువత పెడత్రోభను బట్టి విపరీతమైన ధోరణికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత వీడియో షూట్ చేయడం కానీ, దానివల్ల బ్లాక్మెయిల్ చేయడం కానీ ఇలాంటి పరిస్థితులను గమనిస్తుంటాం. అలాంటి వారి పట్ల ఏ రకమైన చర్య తీసుకుంటున్నారు షీ టీమ్ ద్వారా?
0: షీ టీమ్స్ లో మనకి చాలా కంప్లైంట్స్ వస్తాయి. అయితే ఇది మీరు అడిగినట్లుగా సెల్ ఫోన్ లో నాకు పరిచయం అయ్యారు, తర్వాత నన్ను బాగా బూతు మాటలు నన్ను తిడుతున్నారు, అసభ్య పదజాలం వాడుతూ మెసేజెస్ పెడుతున్నారు అని ఇట్లాంటి కంప్లైంట్స్ మనకు బాగా వస్తాయి. మనం ఏదైతే లీగల్ యాక్షన్ అని మనం అనుకుంటున్నామో సేమ్ లీగల్ యాక్షన్ ఇందులో కూడా ఇనిషియేట్ చేస్తాము. కొన్ని సందర్భాలలో ఫొటోస్ మార్ఫింగ్ ఇవి జరుగుతున్నాయండి. అయితే మనకి ఉమెన్ సేఫ్టీ వింగ్ మహిళా భద్రతా విభాగంలో మనకి ఇంకొకటి షీ టీమ్సే కాకుండా సైబర్ మాడ్యూల్ అని ఒకటి ఉంది. వాళ్ళకి అప్పుడు మనం వాళ్ళ సహాయం తీసుకుని ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది.
1: డిఎస్పి సీతారెడ్డి గారు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ షీ టీమ్స్ మహిళా రక్షణ పట్ల తీసుకున్న చర్యలన్నీ కూడా ఈ కార్యక్రమాల పట్ల, వీటి పనితనం పట్ల, ఎలా వీటి వల్ల లబ్ధి పొందాలనే విషయాన్ని ప్రజల్లోకి చేరివేసే విధంగా ఏ రకమైన అవగాహన కార్యక్రమాలు మీరు చేపడుతున్నారు?
0: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని షీ టీమ్స్ కూడా ఎక్కడికక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది, అవగాహన కార్యక్రమాలు స్కూల్స్లో, కాలేజెస్లో, తర్వాత రెసిడెన్షియల్ అసోసియేషన్స్ ఉంటాయి కదా గేటెడ్ కమ్యూనిటీస్లో, అదేవిధంగా స్త్రీలు పురుషులు ఎక్కువ పనిచేస్తున్న కంపెనీస్ ఇట్లాంటి అన్ని చోట్ల వెళ్తారండి. రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, అన్ని చోట్ల కూడా మన వాళ్ళు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎక్కడ రోజు మనకి మినిమం 50-60 అవగాహన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. సో వి ఆర్గనైజ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది గర్ల్స్, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఉమెన్ అండ్ చిల్డ్రన్. సో కాకపోతే ఏంటంటే అమ్మాయిలు, తర్వాత స్త్రీలు మాట్లాడాలి. మీరు బయటకు వచ్చి చెప్పనంత వరకు మీ సమస్యని పరిష్కరించే రీతిలో ఉండదు. మనం ఎంత ఫోర్స్ అయినా పెట్టొచ్చు, ఎంత పోలీసునైనా పెట్టొచ్చు, కానీ అమ్మాయిలు కానీ స్త్రీలు కానీ నిశ్శబ్దంగా బాధపడే బదులు మాట్లాడి వాళ్ళ ఫిర్యాదుని చెప్పినట్లయితే మనం పరిష్కరించగలుగుతాము. అండ్ నేను ఇంకోటి చెప్తాను ఏంటంటే, ఎక్కడున్నా తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్లేస్లోనో ఎక్కడున్నా సరే నాకు వాట్సాప్ నంబర్ గుర్తులేదు, మొబైల్ నంబర్ గుర్తులేదు అని ఇబ్బంది పడకుండా మీరు 100 or 112 డైల్ చేసినట్లయితే మన పోలీస్ వాళ్ళు వితిన్ 10-15 minutes వస్తారండి. ఎటువంటి సందర్భాలైనా స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలలో ఇన్ఫర్మేషన్ అనేది హైలీ కాన్ఫిడెన్షియల్, బయటకు చెప్పమండి. సో మేము ఎప్పుడు చెప్తూ ఉంటాము, స్పీక్ అవుట్, డు నాట్ సఫర్ ఇన్ సైలెన్స్. సో మీ అందరికీ మా షీ టీమ్స్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, మీరు మాట్లాడండి, మీకు వచ్చిన సమస్యని దయచేసి చెప్పండి, ఇతరులతో షేర్ చేసుకోండి, లేదంటే మన షీ టీమ్స్తో షేర్ చేసుకోండి. డు నాట్ సఫర్ ఇన్ సైలెన్స్.
1: పెద్దలు ఒక మాట అంటారు, అడగంది అమ్మైనా అన్నం పెట్టదని. సమస్యను మనం చెప్పకుంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో ప్రజా చైతన్యము, ప్రజలే భాగస్వాములైపోయి ఇలాంటి విషయాల పట్ల అవగతమై నిర్మూలించే బాధ్యత ప్రజలపైన కూడా ఉందంటారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు సీతారెడ్డి గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

ఉదయతరేణి కార్యక్రమంలో ఇది మన చట్టం శీర్షికన షీ టీమ్స్ కార్యకలాపాలు గురించి డిఎస్పీ సీతారెడ్డి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఉదయతరేణి కార్యక్రమంలో ఇప్పుడు గంగోత్రి చిత్రం నుంచి ఎంఎం కీరవాణి గంగా కల్పన శ్రీవర్ధిని పాడిన వేటూరి గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించిన పాట విందాం.

ఇప్పుడు ఆలాపన. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడ్న, డాక్టర్ సీరానారాయణ గీతానికి ఇళయరాజా సంగీతం అందించిన పాట విందాం.

0: ప్రతి సంధ్యలో కలిగి తలగింతలు.
1: ఇప్పుడు గోదావరి ఈ చిత్రం కోసం శ్రేయ ఘోషాల్ పాడిన వేటూరి గీతానికి కేఎం రాధాకృష్ణన్ సంగీతం అందించిన పాట విందాం.

0: We end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి
2: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి నాగరాజు వేణుగాన కచేరి వింటారు. వార్చి సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి ఏదారి సంచరింతురా, శృతిరంజని రాగంలో త్యాగరాజు.

కార్యక్రమంలో చివరిగా వ్యాసరాయర్ రచన కృష్ణా నీ బేగనే బారో యమన్ కళ్యాణి రాగం మిశ్రచాపు తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ వి నాగరాజు వేణుగాన కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి నిలయంలో సమయం 9 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకుంటున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో పాల్గొనేందుకు

న్యూజిలాండ్ చేరుకున్నారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో ఆర్థిక పరివర్తన వేగంగా సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో వీడీ సతీషన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వరికి కనీస మద్దతు ధర పెంచినా రాష్ట ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ధాన్యం ఇంకా కళ్లల్లోనే ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈ నెల 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగుతాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగే ఆన్లైన్ ఔషధాల విక్రయాలు, చైన్ ఫార్మసీల మితిమీరిన డిస్కౌంట్లకు నిరసనగా ఈ నెల 20వ తేదీన ఫార్మసీ బంద్కు పిలుపునిచ్చినట్లు తెలంగాణ కెమిస్ట్ డ్రగ్స్ అసోసియేషన్ తెలియజేసింది. రాష్ట్రంలో మరో 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేసింది. ప్రజలు ఎండవేళల్లో జాగ్రత్తగా ఉండాలని ప్రజారోగ్య విభాగం సూచించింది. ఈ నెల 20వ తేదీన కేరళలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ రాత్రి 7:30 నిమిషాలకు తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా సరదాగా కాసేపు. ఈ చిత్రం కోసం హరిహరన్ కౌసల్యపర్ణ ప్రవీణ్ లక్మ గీతానికి చక్రి సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు రావోయి చందమామ. ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతానికి మణిశర్మ సంగీతం అందించిన పాట విందాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు RX100 చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి పాడిన చైతన్య ప్రసాద్ గీతానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ప్రేమం చిత్రం కోసం విజయ్ యశ్వాస్ పడిన శ్రీమణి గీతానికి గోపీ సుందర్, రాజేష్ మురుగేశన్ సంగీతం అందించిన పాట విందాం.

0: విన్నపాట మెరుపు కలలు చిత్రం కోసం హరిహరన్ సాధనా సర్గం పాడిన వేటూరి గీతం. సంగీతం ఏఆర్ రెహమాన్.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్నీ తానై,
1: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు అనంతపురం. ఈ చిత్రం కోసం బెల్లీరాజ్ దీపా పాడిన వెన్నెల కంటి గీతానికి జేమ్స్ వసంత్ సంగీతం అందించిన పాట విందాం.

ఈ ఉదయం 10 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి ప్రసారమవుతున్న కీర్తిశేషులు శ్రీ చుక్కా సీతయ్య బృందంచే శ్రీ రేణుక ఎల్లమ్మ జనన ఘట్టం ఒగ్గు కథ ప్రసారమవుతుంది. ఈ ఉదయం 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జి జయవంత్ నాయుడు గారి హవాయి గిటార్ వాయిద్యం ప్రసారమవుతుంది. మధ్యాహ్నం 1:20 వంతాలోకం శ్రీల కార్యక్రమంలో శ్రీమతి పి లక్ష్మీ రాఘవి గారి కథానిక అబల కాదు సబల ప్రసారమవుతుంది. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు స్వయంవరం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన బోనచంద్ర గీతానికి వందే మాతరం శ్రీనివాస్ సంగీతం ఇచ్చిన పాట విందాము.

ఈరోజు సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి అమ్ని గల్ల మంగ బృందంచే జానపద గీతాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలలో బిందు సేద్యం గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు బొమ్మరిల్లు. ఈ చిత్రం కోసం సాగర్ పాడిన సిరివెన్నెల గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిలయంలో సమయం 10 గంటలు. వార్తల ముఖ్య అంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవెగౌడకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వాణిజ్య రంగ ప్రముఖులు, సీఈఓలు స్వీడన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. భారత్ చేపట్టిన ఆర్థిక సంస్కరణల ద్వారా దేశంలో వచ్చిన మార్పును వారు ప్రశంసించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని దాటి 20,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ తీసుకువెడుతున్న ఒక నౌక

గుజరాత్లోని కాండ్లాలో ఉన్న దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీకి చేరుకుంది. కేరళలో విడి సతీష్ నేతృత్వాన్ని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈ నెల 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగుతాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగే ఆన్లైన్ ఔషధాల విక్రయాలు, చైన్ ఫార్మసీల మితిమీరిన డిస్కౌంట్లకు నిరసనగా ఈ నెల 20వ తేదీన ఫార్మసీ బంద్కు పిలుపునిచ్చినట్లు తెలంగాణ కెమిస్ట్ డ్రగ్గిస్టుల అసోసియేషన్ తెలియజేసింది. రాష్ట్రంలో మరో 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేసింది. ఈ నెల 26వ తేదీన కేరళంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి శబ్ద భాండాగారు నుంచి ప్రసారమవుతున్న కీర్తిశేషులు శ్రీ చుక్క సీతయ్య బృందంచే శ్రీ రేణుక ఎల్లమ్మ జనన ఘట్టం ఒగ్గు కథ వింటారు.
1: గంగల ఓ గంగమా తల్లి అమ్మ గంగ నాడి వివరాలు మరియట్లు గంగను తలచి గద్ది వేసి మురక్కి జగత శారదమ్మ చేసే ఎత్తి మురక్కి విఘ్నేశ్వరుని తలచి ఈ చోట నిలిపి మరి విఘ్న వివరాలు మరియట్లు వెనక చూస్తే విగ్గన్న అయ్యాను రూపం చూస్తే విగ్గన్న మూడు రూపం కూర్చుంటే కుందేలు రూపం లేదు.

మందు పృథివీ అనగా స్తంభన క్రియ, జలమనగా మోహన క్రియ, అగ్ని మారణ క్రియ, వాయువు ఉచ్చాటన క్రియ, ఆకాశం ఆకర్షణ క్రియ,

ఈ పంచభూతాలు ఏకమయ్యి ప్రపంచమంతా జలమయంగా ఉండెను. ఆ జలం మీద ఒక బుగ్గ పుట్టింది. ఆ బుగ్గ 9 గడిలకల్లా బుగ్గ పగిలినది. అందులో ప్రకృతి మాత ఉద్భవించింది ఆ యొక్క నెమిలి రూపమున. ఆ నెమిలి రూపంలో ఉద్భవించినటువంటి యొక్క ప్రకృతి మాత ఆవటిచ్చినప్పుడేనా పరమాత్ముని 3 చెముట చుక్కలు ఆ నెమిలి గర్భములో పడ్డాయి. ఆ 9 గడిలకల్లా ఆ 3 చెముట చుక్కలు 3 అండములుగా మారినాయి. ఆ 3 అండములు పెట్టింది. ఒక అండముల ఈశ్వరుడు, ఒక అండముల విష్ణువు, ఒక అండముల బ్రహ్మ. బ్రహ్మకు 5 శిరములు, ఒక్కొక్కరికి 4 భుజములు. ఈ 3 పిల్లలు జన్మించినప్పుడే అటువంటి యొక్క నేమి ఆ యొక్క గంగా నది మీద

మంది గడిల మీద పెరుగుతున్నారు. విష్ణునారాయణమూర్తి నాలుగు భుజములు చంకము చక్రము గతావనం వాళ్ళ పద్మ ధరించి ఉన్నాడు. ఆడిదాన్ని చూసిన అర్థము చూసిన బ్రహ్మకల్ని నగలుగు లిమ్మ తెగలు. ఆనాడు విష్ణును చూసి ఆదిశక్తి కలిగింది. ఆ కలిగినప్పుడే కామం ఎక్కువై ఆ పిల్లవాని మీద మొహం చెందినది. ఆ పిల్లగాని దగ్గర పోయి నన్ను ప్రేమించమన్నది. అమ్మా నువ్వు తల్లివి నేను బిడ్డను, ఇది నీకు పద్ధతి కాదన్నప్పుడే ఆదిశక్తి చోటు ఏమేమి పుట్టినైనా ఎడమ చేత వేదము కట్ట, కురి చేత మరణము కట్ట, ముష్ట చిత్రకన్ను మరి మాయకుచ్చుల బొంత, ఈ నాలుగు వస్తువులు సృష్టి అయినాయి. కామము తీర్చినప్పుడు ఈ ఆదిశక్తికి ఎట్లా కోపం వచ్చింది? బగ్గు బగ్గు రమణి నిన్న కళ్ళ ముందట ఉంచరాదని ఆ త్రినేత్రము తెరిచే వరకల్లా విష్ణు అనేవాడు పసుగైపోయాడు. అటువంటి యొక్క ఐదు ముఖములతో కనుక రేవి నాలుగు భుజములతో ఉన్నాడు పంతి పూసాయ బ్రహ్మ. రే వాళ్ళు కూడా నీ వైన నన్ను ప్రేమిస్తావా లేదన్న? అమ్మా నువ్వు నాకు తల్లివి నేను నీకు బిడ్డను, నువ్వు మమ్మల్ని సృష్టించినవు కాబట్టి నా వల్ల కాదని నా కోరిక తీర్చినప్పుడు నా ముందు ఉండరాదని అతను కూడా బసం చేసింది. ఇద్దరిని బసం చేసేది ఆ యొక్కనేవి శివుడు చూసిండు. ఈశ్వరుడు అని వాడు చూసి దీని కన్నుల మహత్యం ఉన్నది, కన్ను ఊడగొడితేనే మేము రక్తం అనుకున్నాడు. ఏమిరా పిలవా, నన్ను ప్రేమిస్తావా అనగా ఏమన్నాడు? నేను ప్రేమించుతాను కాని నీవు మహిళతోను, నువ్వు జన్మించి నేను మహిళతోనున్నా, గంగల పరిశుద్ధంగా స్థానమాడితే నిన్ను ప్రేమిస్తా. ఆ ఆదిశక్తి అప్పుడు పోయిందట. నువ్వు కదమ్మా మొదలు నేను చేస్తానని అవయవాలన్నీ అక్కడ పెట్టి ఆ ఈశ్వరుడు స్థానం చేసి వచ్చిండు. ఈ ఆదిశక్తి గనక ఎడమ చేతిలో ఉన్న వేదం కట్ట, కురి చేతులు ఉన్న మన్నం కట్ట వస్తే చిత్రకన్న గనక మాయకుచ్చుల బొంత తోట పెట్టి నగ్నత్వమై గంగల స్థానం ఆడుతుంది. స్థానం ఆడేటప్పుడే ఎడమ చేత ఈ వేదం కట్టబట్టిండు, కుడి చేత మరణం కట్టబట్టిండు, ఆ చిత్రకన్ను నొచ్చి పెట్టిండు, మాయకుచ్చుల బొంత కప్పుకున్నాడు. మాయను కప్పుకోని గనుకనే మీ అగ్నేక కోపాగ్ని తోటి 60 పుట్ల కోపము మీదికి ఆ ఉప్పుకాయం చివరికల్లా ఆ అగ్ని జాలలు పోయి ఆదిశక్తి మీద పడి కలేవరం గాలిపోయింది. ఆత్మజ్యోతి ఆకాశం అందు కనుక నేను ఆటలాడుతున్నాను. అరే ఎంత తెలివి కల్లా వాడవు రా బాలవీరుడా. సరే మంచిది, నా యొక్క అహంకారము చేత తయారైన శరీరాన్ని కాల్చేసిన ఇక్కడ బూడిదై ఉన్నది. ఆ వేదము కట్ట మొదలు చనిపోయినటువంటి దగ్ధమైనటువంటి వాళ్ళ మీద మోపన్నాడు. రెండు కుప్పలు చేసి బ్రహ్మ మీద విష్ణు మీద మోపినప్పుడు వాళ్ళిద్దరు లేచిండు. ఆ ముగ్గురికి ఏమంట చెప్తున్నది, మరే బాలకుడా నా కలేవరం కాలి బూడిదైంది కదా, ఆ బూడిదని ముగ్గురు మూడు కుప్పలు చేసుకుని మూడు కుప్పల మీద వేదం మోపన్నది. అప్పుడే అటువంటి యొక్క శంకరుడు కనుక ఆదిశక్తి బూడి

మూడు కుప్పలు చేసినప్పుడే పాదాల యందు పూర్తి శంకరుడు చేసుకున్నాడు, నావి యందు పూర్తి విష్ణు చేసుకున్నాడు, కంతమందు పూర్తి ఆ బ్రహ్మ చేసుకున్నాడు. ఆ మూడు కుప్పల మీద వేదం మోపినప్పుడే పాదాల

పాడైన వాడవు నీవు. పాదాలయందు పుట్టిన దాని పేరు పార్వతి, నా అంశతో జన్మించింది నీవు చేకొనమన్నది. రే అటువంటి నీలమేఘశాయ విష్ణువు, నా నావి అందు పుట్టింది లక్ష్మి నీవు చేకొనమన్నది. రే బ్రహ్మ, నా కంఠమందు పుట్టింది శారద వాగ్దేవత నీవు చేకొనమన్నది. ఆ వెంటనే ఆదిశక్తి మూడు అండములు తయారు చేసి ఈశాన్యం వేసింది, ఒకటి దక్షిణం వేసింది, కొన్ని పనిమెట్టు వేసింది, మూడు లోకాలు ఏర్పాటు చేసింది. ఈశ్వరా ఇదిగో చూడు ఉత్తర దిశ దిశ ఎందుకనికనేవి అండి కొండ ఉన్నది. ఈ కైలాసాన్ని పార్వతి సమేతుండవై నువ్వు కాపాడు. ఏ బ్రహ్మాని అటువంటి దక్షిణ దిగ్భాగమందున అక్కడ సత్యలోకమున్నది. సరస్వతి సమేతుండవై నువ్వు సత్యలోకాన్ని పరిపాలన చేయి 33 కోట్ల జీవుల 84 లక్షల జీవజంతుల సృష్టికర్తవై సృష్టించమన్నది. అటువంటి యొక్క పన్నుడి భాగమందు గనక వైకుంఠం తయారు చేసింది. విష్ణుదేవా లక్ష్మి సమేతుండవై నువ్వు వైకుంఠం పరిపాలన చేయమన్నది. దుష్టుల శిక్షించు, శిష్యుల రక్షించమన్నది. 3 పదవులు ఇచ్చింది గనక అదృశ్యమైపోయింది అమ్మవారు. పోయినప్పుడే అమ్మవారు తలపండు బోతి మిగిలి ఉన్నది కదా. ఈ బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఏమంటాడు, మనం పోయినాము సత్యనాము మళ్ళొచ్చినాము, ఇతను సావకుంటున్నాడు మనకన్నా పెద్దవాడు. శంకరాయుధి జ్యేష్ఠ భాగంగా తీసుకోమన్నాడు. ఆ మాయకుచ్చుల పొంత ఆ లోపల ఆ ఆదిశక్తి తల పండు పూర్తి కట్టుకున్నాడు. అటువంటి లక్ష్మి సమేతుండే విష్ణుదేవుడు వైకుంఠం వెళ్లిపోయే, సరస్వతి సమేతుండే బ్రహ్మదేవుడు సత్యలోకం వెళ్లిపోయే, ఈ మాయకుచ్చుల పొంత ఆదిశక్తి తల పండు పూర్తి తీసుకొని పార్వతి సమేతుండే గనక కైలాసం పోతున్నాడు.

0: పిండాండాన్ని మోసటానికి ఆదిశక్తి ఒక నాగేంద్రుడు తయారు చేసింది. 12 సురసల ప్రతాపి నాగన్న ఆ నాగన్నకు ఇల్లు తయారు చేసింది. అటువంటి ఒక్కనేమి ఆ ఇల్లేని పుట్టంటారు. ఆ పుట్టులో ఉండి పిండాండాన్ని కొనతోక మీద ఆడుస్తున్నాడు ఆ నాగేంద్రుడు. పోత పోత శంకరుడేమన్నాడు, ఆ బూడిద తీసిన పుట్టలు పోసాడు. ఈ బూడిదలంతా అడవులు తయారైతే ఒక్కరికి ఒక్కటే ఉండాలి, ఇద్దరు కానీ పుట్టలు పోసాడు. పుట్టల పోసి కైలాసం వెళ్లిపోయాడు. ఆ పుట్ట లోపల మరి అవి తరుగుతున్నది,
1: ఆ పుట్ట లోపల మరి అవి తరుగుతున్నది.
0: ఆది శక్తి బీడిది అటువంటి యొక్క ఆ పుట్ట లోపల.

ఆడపిల్ల జన్మించింది, ఆ పిల్లకు 5 శిరములు, 5 10 భుజములు, చక్కని యొక్క సూర్య వేడి కడలు, చంద్ర వేడి కడలు, 7 దిటీల మధ్య వేసినట్టు ఆ పిల్ల, ఆ యొక్క పుట్ట లోపల పుట్టి ఆ నాగేంద్రుని యొక్క చుట్ట చుట్టి ఆ చుట్ట మీద బండ పెట్టి కొనతోక నోట్ల పెట్టి 12 శిరములు గొడుగు పెట్టి ఆడిస్తున్నది. ఆ పిల్లను పుట్ట లోపల పెంచుతున్నది. ఆ పిల్లను పుట్ట లోపల పెంచినప్పుడైనాను అటువంటి గడిల మీద మహాత్యంతసేపు ఆ పిల్ల ఇంత ఇంత ఇంత ఇంత 5 పిల్లంతే అవుతున్నది. అయినప్పుడు ఆ సూర్య భగవానుడు ఉదయించినప్పుడు ఆ ప్రతాపి నాగన్న ఆ పిల్లను శిరస్సు మీద పెట్టుకుని ఆ పుట్టల కల్లా బయటికి వెళ్లి సూర్య నమస్కారం చేస్తుండు. అప్పుడు అక్కడ ఎవరు వస్తా ఉన్నారు? ఆ యొక్క దేవదేవుడైన శ్రీమన్నారాయణ ఏమో వైకుంఠంలో ఉన్నాడు, బ్రహ్మదేవుడు సత్యలోకం ఉన్నాడు. మరి 33 కోట్ల జీవరాశుల సృష్టి చేసుకుంటే బ్రహ్మ

శిక్షించుకుంటూ శిష్యులను రక్షించుకుంటూ విష్ణుదేవుడు ఉండని ఆ బోళాశంకరుడు సమస్త చరాచర ప్రాణికోట్లను ఈ జీవరాశులు ఎట్లా జీవించుతున్నాయి, ఏమి భుజిస్తున్నాయి, ఏమి తాగుతున్నాయి, ఎట్లా నిద్రపోతున్నాయి చూసేద్దామని పార్వతి సమేత ఉండయి. ఆ గజ్జల గజ్జ నంది మీద కూర్చొని బయలుదేరినాడు. సమేతుండే గజ్జల ఎల నంది మీద కూర్చొని ఆ దేవా సంగమయ్య గంటల శంకుని కనకనక

0: దేవదేవుడు గనక అక్కడి నుంచి రాని కొంత దూరం వచ్చేవరకల్లా సూర్యోదయమైంది. ఆ నాగేంద్రుడు పట్టభద్రుడైన వాడు ఆ పంచదేవతను పడగ మీద కూర్చుంటూ పెట్టుకుని ఆ పుట్టలకి వెళ్ళి సూర్య నమస్కారం చేస్తుండు. అటువంటి యొక్క నేను సూర్య వేడుకడలు చంద్ర వేడుకడలు ఏడు తిటీల మీద వేసినట్టే కోటి సూర్యులు ఒక్కపారి బయలుదేరితే ఎంత కాంతి ఉంటుందో ఆ అమ్మవారు అంత క్రాంతితో ఉన్నది. సూర్యుడే అని నల్లబడిపోయిండు శంకరుడు. చూసి ఏమిటిది ఈ విచిత్రము? సూర్యుడు తూర్పు భాగం ముందు ఉదయిస్తాడు, ఈ పనుడు భాగం ముందు ఇంత ఏలుతృత్వం చూసేవారికల్లా. అటువంటి నాగేంద్రుడు శిరం మీద పంచదేవత గజగామిని మత రూపిని కన్న తండ్రి ఓర్మిని కామిని వెయ్యారు చుడువడి లేరు సుందరి. ఏమీ ఆ పిల్ల సౌందర్యం పార్వతమ్మ ఈ నంది దగ్గర కూర్చో ఇక్కడ, నేను ఇట్లా పోయి అట్లా వస్తాను. నీకేం పని అయ్యా? నీతో నేను వస్తా. లేదు లేదు, నాకు 12 నువ్వు అవతలకు పోయినప్పుడు నేను వస్తాను రాను, నేను పోయినప్పుడు కూడా నువ్వు రావద్దు.
1: నీతో నేను వస్తా, తీసుకుపో.
0: పార్వతి నా మాట విను.
1: లేదు స్వామి, నీకు తప్ప ఎవరితోనూ పోవాలి నేను?
0: నా మాట విను, నేను ఎన్నో పనులుంటాయి కదా.
1: ఏది ఏమన్నా తప్పనిసరి నీతో వస్తా.
0: లేదు, ఇక్కడ ఉండు, నేను మళ్ళీ వస్తా. నేను వచ్చినాక నువ్వు పోదు. ఆ దేవాతంగం అయ్యా, అటువంటి ఎత్తు చిన్నది వృక్షము పెద్దది కడగల్ల వృక్షము కాంచాల మరి భూమితో పుట్టిన కారణంలో పుట్టనే పట్టభద్రుడి శిరం మీద గనుక నేను పంచదేవతను చూసిండు. ఏమీ దీని సౌందర్యము

0: కదనవేవి
1: సుందరాంగిని వెందరు రెంచిన ఇడవజాల నిల్లు ఏమి ఈ అమ్మాయి సౌందర్యం ఎంత బాగున్నది, దీన్ని మాత్రం నేను పొందని విడవను అంటున్నాడు. అమ్మవారు నాగేంద్రుడు శని మీద ఉండి ఏమంటున్నది, పళ్ళు తెరిచి పక్కనున్నవి ఎవరి మూర్ఖ, నేను ఎవరైంది నీకు తెలియదు కదా, ఒట్టిగానే వర్ణిస్తున్నాం ఎందుకు, అక్కడ ఒక కోనేరు కాజేసింది, ఆ కోనేరులో తామర పుష్పం చేసింది, పక్కన మండి ఆ కోనేరుల పడ్డది, ఆ కోనేరు ఏడు మెట్లు కాజేసింది, ఒక్కొక్క మెట్టు మీద అడుగు పెట్టి ఎంచుకుంటారా ఒక్కొక్క పేరు, ఆ కొన మెట్టు మీదకి వచ్చేవరకల్ ఏ వరుసొత్తే ఆ వరుసతో నన్ను ప్రేమించమన్నది. మొదటి మీద అట్టు మొదటి మెట్టు మీద అడిగి పెట్టి నువ్వు తంగమయ్యా, ఇది నేను తంగమ దేవరని అన్నాడు. రెండో మెట్టి మీద అడిగి పెట్టింది నా భార్య పార్వతి అన్నాడు. మూడవ మెట్టి మీద అడిగి పెట్టినాడు బ్రహ్మదేవుడు అన్నాడు. నాలుగో మెట్టు మీద అడుగు పెట్టి సరస్వతి అన్నాడు. ఐదో మెట్టు మీద అడుగు కూడా

0: సంగమ దేవరికి ఎక్కడ తోసపడక బిడ్డ అన్నాడు. బిడ్డ అన్నప్పుడే పగ్గున మండి ఆడటం దానడు పడుకోమున్నాడై తామర పుష్పంలో బావిలు ఆడుతున్నది. ఆ చక్కని పిల్లను చూసిండు. సూర్య వేడి కడలు, చంద్ర వేడి కడలు, ఏడు తిట్టి ఇలా మధు వేసినట్టే అటువంటి యొక్క పనుమిట సూర్యుని చక్కదనము, తూర్పున చంద్రుని చక్కదనము, నటనమై బాయిలై పిల్ల చక్కదనము అని చంకకెత్తుకొని, పార్వతమ్మ రా, మనకు ఒక వరహన వర కుమార్తె దొరికింది, నీకు బిడ్డగా ఉన్నది రా
1: చెప్పినంతలో ప్రకటన ఏమి పార్వతమ్మ.

0: తీసుకొని రొమ్ము కద్దుకున్నాడు పార్వతి. మరి ఆ పిల్లకేమి పాలివు.
1: అటువంటి కొడుకు లేని కోరిక పిల్లలు లేని పేరుతో చూడండి అయినా రోయక బాబాను కనుక రొమ్ము కద్దుకున్నదైనా.

0: నా దగ్గర పాపకి ఇచ్చేటువంటి పాలు లేవు కదా, ఏం
1: చేయాలనుకుంటున్నా? పిండం లేదు, తొమ్మిది నెలలు మొయ్యలేదు, నీకు పాలు లేవంట. ఆ దేవతంగమయ్య పుత్తమంతా ఊపిది బట్టి అటువంటి ఊపములు జపములు ఉలిక్కి పెడతాది. ఒక్క మంత్రం ఏడు తప్పకుండా నూటికి ఒక్క మంత్రం, నూట ఆరక మంత్రం తను వెళ్ళదు అది వినాడే. పార్వతమ్మ మీద మోహన మంత్రం చదివి వీధి కొట్టినప్పుడే గుప గుప గుప ఏడు పుట్ల జ్వరం వచ్చి అటువంటి యొక్క పట్టంత స్వాభాలంత రూపాయి గుప గుప షేపులు వస్తున్నాయి ఆయన.

చూస్తే ఐదు నోర్లు దాపుతున్నది, ఏ నోట్లో పెట్టాలి, నాకు ఉన్న ఎరుండా, ఏం చేయాలయ్యా అనగా శంకరుడు ఏమంటాడు, పార్వతి నన్ను ధ్యానం చేసి ఐదు తల ఒక్క దగ్గర కను, ఒక్కటే తలైతనుడు, అటువంటి యొక్క నేను శంకరుని ధ్యానం చేసినది శివ పంచాక్షర మంత్రం.

పఠన చేసి ఆ పాలు మాడ మీద బితికి ఐదు శిరములు ఒక్క దగ్గర కన్నప్పుడే ఒకే శిరమైంది. ఆ పిల్ల పేరేం పెడదామయ్యా? పంచాది క్రీడల్లో పోయినాక పెడదాం పమ్మను. ఆ పిల్లని తీసుకొని పార్వతమ్మ వెనక కూర్చున్నది గజ్జల గజనంది మీద దేవతంగా ముందు కూర్చొని

పిల్లకు పుట్టంగ పురుడు లేదు, పెరగంగ పెళ్లి లేదంటారైనా పెళ్లి సంగతి అట్టుందని. 11 రోజుల్లో కస్తూరితోని అలుకులు అలిగి కర్పూర ముగ్గులు పెట్టి తల్లికి పిల్లకి స్నానం పోసి పురుడు చేసి 11, 12, 13, 21 రోజు దగ్గరకు వచ్చినది శంకరునికి ఒక కుమార్తె యొక్క రేణుక కుమార్తెన్నదని. ఎప్పుడైతే 21 రోజు తొట్టెని లేస్తానని దేవాన దేవతలు 33 కోట్ల దేవతలకు చెప్పిండో బ్రహ్మదేవుడే బ్రాహ్మణుడే వచ్చే జాతకర్మలు చూసి మరి అటువంటి పిల్ల పేరు ఏమి పెడతా ఉన్నాడు, అటువంటి యొక్కనేమి నీళ్ళల్లో పుట్టింది నిలవేని కనుకనేమి, పుట్టెల పుట్టింది భూలోకరమ్మ జలముల పుట్టింది జల వేరుసుందరి.

ఇంతవరకు 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందించిన ప్రత్యేక కార్యక్రమం కీర్తిశేషులు శ్రీ చుక్క సత్తయ్య బృందంచే శ్రీ రేణుక ఎల్లమ్మ జననఘట్టం ఒగ్గు కథ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా కొండ పొలం. ఈ చిత్రం కోసం సత్యయామిని పివిఎన్ఎస్ రోహిత్ పన్న ఎంఎం కీరవాణి గీతం విందాము.

చిత్రసీమలో ఇప్పుడు ఆరాధన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఆత్రేయ గీతానికి ఇళయరాజా సంగీతం అందించిన పాట విందాం.

ఈ ఉదయం 11 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం సంస్కృత పాఠం ప్రసారమవుతుంది. ఉపాధ్యాయులు శ్రీపాద సుబ్రహ్మణ్యం గారు, విద్యార్థి గగన్ ప్రియ. అలాగే ఈ ఉదయం 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జి జస్వంత్ నాయుడు గారి హవైన్ గిటార్ రిసైటల్ ప్రసారమవుతుంది. మధ్యాహ్నం 1:20 వంతాలోకం శ్రీల కార్యక్రమంలో శ్రీమతి పి లక్ష్మీ రాఘవి గారి కథానిక అబల కాదు సబల ప్రసారమవుతుంది. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు శుభలేఖ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పేటూరి గీతానికి కెవి మహాదేవన్ సంగీతం అందించిన పాట విందాం.

ఎప్పుడైనా ఒకసారి ఆలోచించారా? మన జీవితాన్ని మార్చేది మన చేతులు కాదు, మన అదృష్టం కాదు, మనం మాట్లాడే మాట అని. ఎందుకంటే ఒక మాట మనిషిని దేవుళ్లా నిలబెడుతుంది, అదే ఒక మాట జీవితాంతం గాయంగా మిగిలిపోతుంది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడి మాటల గురించి అద్భుతమైన ఉపదేశం చేశాడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితంచ యత్, అంటే ఇతరులను బాధ పెట్టని మాట, నిజమైన మాట, ప్రేమతో కూడిన మాట, మంచి చేసే మాట, అదే నిజమైన వాక్ తపస్సు అని గీత చెప్తుంది. కానీ నేటి కాలంలో ఏమవుతుంది? ఫోన్లో కోపం, వాట్సాప్లో వ్యంగ్యం, కామెంట్స్లో ద్వేషం, ఇంట్లో కఠినమైన మాటలు. మనుషులు గాయపడేది కత్తులతో కాదు, మాటలతో. ఎంతోమంది బయట నవ్వుతుంటారు, కానీ లోపల ఎవరో మాట్లాడిన మాటలతో ఏడుస్తుంటారు. ఒక తండ్రి కొడుకుతో నువ్వు పనికిరావు అన్నాడు అనుకోండి, ఆ మాట జీవితాంతం వెంటాడుతుంది. అదే నువ్వు చేయగలవు అంటే ఆ మాటే అతని భవిష్యత్తును మార్చేస్తుంది. అందుకే గీత మనకు ఒక గొప్ప సీక్రెట్ చెప్తుంది. మాట అనేది శబ్దం కాదు, శక్తి. మనం మాట్లాడే ప్రతి మాట మన వ్యక్తిత్వానికి అద్దం. మంచి మాటలు మాట్లాడేవారిని ప్రపంచం ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు చంద్రలేఖ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సీతారామశాస్త్రి గీతానికి సందీప్ చోతా సంగీతం అందించిన పాట విందాం.

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, ప్రియంచ నానృతం బ్రూయాత్ సత్యం అప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధన్మ సనాతన. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. నిజం మాట్లాడాలి, ఇష్టంగా మృదువుగా మాట్లాడాలి. నిజమే అయినా బాధ పెట్టేలా మాట్లాడకూడదు. ఇష్టంగా అనిపించాలనే ఉద్దేశంతో అబద్ధం కూడా మాట్లాడకూడదు. ఇదే సనాతన ధర్మం అని అర్థం. మన మాట నిజమై ఉండాలి, కానీ ఆ నిజం ఎదుటివారి హృదయాన్ని గాయపరచకుండా ఉండాలి. మాటల్లో సత్యం ఉండాలి, స్వరంలో ప్రేమ ఉండాలి. అప్పుడు మన మాటకు విలువ వస్తుంది. ఏమంటారు? చిత్రసీమలు సినిమా పాటలు వింటున్నారు. చక్రం చిత్రం కోసం చక్రి పాడిన సీతారామశాస్త్రి గీతానికి చక్రి సంగీతం అందించిన పాట విందాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నుంచి వియత్నాం, సౌత్ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటన ద్వారా రెండు దేశాలతో సంబంధాలు మరింత విస్తృతమవుతాయని మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవెగౌడ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వాణిజ్య రంగ ప్రముఖులు, సీఈఓలు స్వీడన్లో ప్రధానమంత్రిని కలిశారు. భారతదేశం చేపట్టిన ఆర్థిక సంస్కరణల ద్వారా దేశంలో వచ్చిన మార్పును వారు ప్రశంసించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు నుంచి యువజన క్రీడా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23వ తేదీ వరకు ఈ వారోత్సవాలు కొనసాగుతాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల త్యాగాలు, సేవలను అధికారికంగా గుర్తించి వారికి తగిన గౌరవం కల్పిస్తామని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేకేశ్వరరావు చెప్పారు. కేరళలో విడి సతీషన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తోంది. రాష్ట ప్రభుత్వం ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మహిళా వారోత్సవాలు నిర్వహిస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలు ఈ నెల 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగుతాయి. ప్రభుత్వం వీటికి విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. చర్లపల్లి తిరుచానూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న ప్రారంభించారు. ఈ రైలు ప్రతి ఆదివారం చర్లపల్లి నుంచి రాత్రి 9:30 గంటలకు బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది. రాష్ట్రంలో మరో 3 రోజుల గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేసింది. ప్రజలు ఎండవేళలో జాగ్రత్తగా ఉండాలని ప్రజారోగ్య విభాగం ప్రజలకు సూచించింది. ఈ నెల 26వ తేదీ నాటికి కేరళలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రాత్రి 7:30 తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి సమయం 11:03 4 సెకండ్లు. సంస్కృత పాఠం వింటారు. నిర్వహణ శ్రీపాద సుబ్రహ్మణ్యం, విద్యార్థిని జి ప్రియ. సంస్కృత పాఠం వినే ముందుగా వాణిజ్య ప్రకటనలు.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: శ్రీ గురుభ్యో నమః. నమస్కరోమి ఆచార్యాః.
1: అయి బాలే, ఆగచ్చ, ఉపవిశ. అద్య వయం భర్తృహరి విరచిత సుభాషితేషు పరోపకార పద్ధతౌ ఏకం శ్లోకం అధికృత్య పఠామః. తత్రాపి తస్మిన్ శ్లోకే యే వ్యాకరణాంశాః వర్తంతే ప్రాధాన్యేన తానపి అంశాన్ వయం పఠామః. తేన న కేవలం శ్లోకస్య అర్థః భావః జ్ఞాయతే, ఇతోపి కేచన శబ్దాః ధాతవః సమాసాః అపి జ్ఞాతుం శక్యంతే. ఆగచ్చ, ఇదానీం వయం శ్లోకం పఠామః, మయా సాకం పఠ. ప్రథమతః అహం పఠామి, అనంతరం మయా సాకం పఠ. భవంతి నమ్రాస్తరవః ఫలోద్గమైః నవాంబుభిః దూరవిలంబినో ఘనాః అనుద్ధతాః సత్పురుషాః సమృద్ధిభిః స్వభావ ఏవైష పరోపకారిణాం. ఇదానీ మయా సాకం పఠ బాలే. భవంతి
0: భవంతి
1: నమ్రాః
0: నమ్రాః
1: తరవః
0: తరవః
1: ఫలోద్గమైః
0: ఫలోద్గమైః
1: నవాంబుభిః
0: నవాంబుభిః
1: దూరవిలంబినో
0: దూరవిలంబినో
1: ఘనాః
0: ఘనాః
1: అనుద్ధతాః
0: అనుద్ధతాః
1: సత్పురుషాః సమృద్ధిభిః
0: సత్పురుషా సమృద్ధిభిః
1: స్వభావ
0: స్వభావ
1: ఏవైష
0: ఏవైష
1: పరోపకారిణాం
0: పరోపకారిణాం.
1: అమ్మా, శ్లోకం చదివావు కదా నాతో.
0: అవునండి గురుగారు.
1: ఒకసారి శ్లోకానికి పదచ్ఛేదం చెప్దామమ్మా.
0: అలాగేనండి గురుగారు.

0: భవంతి
1: భవంతి
0: నమ్రాః
1: నమ్రాః
0: తరవః
1: తరవః
0: ఫలోద్గమైః
1: ఫలోద్గమైః
0: నవాంబుభిః
1: నవాంబుగిః
0: దూర విలంబినః
1: దూర విలంబినః
0: ఘనాః
1: ఘనాః
0: అనుద్ధతాః
1: అనుద్ధతాః
0: సత్పురుషాః
1: పురుషాః
0: సమృద్ధిభిః
1: సమృద్ధిభిః
0: స్వభావః
1: స్వభావః
0: ఏవ
1: ఏవ
0: ఏషః
1: ఏషః
0: పరోపకారిణాం
1: పరోపకారిణాం.
0: ఇతరులకు పరోపకారము అంటే ఇతరులకు ఉపకారము చేయుట అని అర్థం అమ్మా.
1: అలాగే గురుగారు,
0: అది ఒక ధర్మం. అది మనము మన సంపదలతో మనం అనుభవించడమే కాకుండా మనకున్న దానిలో కొంతైనా కూడా ఇతరులకు ఉపకారము చేయుట, అది దాన రూపంగానో మరొక రూపంగానో ఇతరులకు ఉపకారము చేయుట, హితమును ఆచరించుట అని అర్థమమ్మా.
1: అలాగే గురుగారు,
0: ఈ శ్లోకంలో భర్తృహరి ఏం చెప్తున్నారంటే, శ్లోకానికి అర్థం చూద్దామమ్మా. తరవహ చెట్లు ఫలోద్గమైహి ఫలముల యొక్క ఉద్గమైహి అంటే ఉద్భవముల చేత ఫలములు పండ్లు పండినందువల్ల లేదా కాయలు కాసినందువల్ల నమ్రాహ భవంతి వంగి ఉంటాయి.
1: అలాగే గురుగారు,
0: చెట్లు ఎన్ని కాయలు కాస్తే కాని గర్వం ఏమీ లేకుండా వంగి ఉంటాయి అవి. నవాంబుభిహి దూర విలంబినః ఘనాః, రెండవ పాదంలో ఘనాః, ఘనాః అంటే మేఘములు, ఘనశబ్దానికి మేఘము అని అర్థం అమ్మా.
1: అలాగేనండి గురుగారు.
0: ఘనాః అంటే మేఘములు. నవాంబుభిహి నూతనమైనటువంటి ఉదకముల చేత నీళ్ల చేత దూర విలంబినః, దూరముగా అంటే అంతరిక్షంలో సంచరిస్తూ ఉంటాయి. ఎందుకని, మొత్తం అంతటా కూడా వర్షించాలిక. వర్షం అనేది ఒక ప్రాంతంలోనే కాదు, అంతటా వర్షించాలి కాబట్టి దూర విలంబినః ఎంతో దూరంగా అంటే అంతరిక్షంలో, విలంబినః అంటే వేలాడుతూ ఉంటాయి. చూసావా, నవాంబుభిహి ఎక్కువ నీళ్లు కలిగి ఉన్నాయి అయినా ఎంత మాత్రము గర్వం లేదు.
1: అలాగే గురుగారు,
0: వంగి నీళ్లని మనకి ఇస్తున్నాయి. ఇక మూడవ పాదంలో అనుద్ధతాః సత్పురుషాః సమృద్ధిభిః. సత్పురుషాః అంటే గొప్పవాళ్లు, సత్పురుషులు. సమృద్ధిభిః సంపదలు వచ్చినా కూడా అనుద్ధతాః ఏ విధమైన గర్వము లేకుండా ఉంటారు. సత్పురుషులు గొప్పవాళ్ళు, గొప్పతనం ఎప్పుడొస్తుంది? గర్వము అహంభావము లేకపోతేనే అదే గొప్పతనమునకు నిదర్శనం. ఏమ్మా?
1: అలాగే గురుగారు,
0: సత్పురుషులు సమృద్ధిభిహి సంపదల చేత అనుద్ధతాః ఔద్ధత్యము కలిగి ఉండరు, గర్వము కలిగి ఉండరు. స్వభావః ఏవ ఏషః పరోపకారిణాం. పరోపకారిణాం ఇతరులకు ఉపకారము చేసే వారికి ఏషః స్వభావ ఏవ, ఇది స్వభావమే, ఇది వారి యొక్క స్వభావము. ఏమమ్మా, ఇతరులకు ఉపకారం చేయాలి అనుకున్న వాళ్ళ యొక్క స్వభావం ఇది.
1: అలాగే గురుగారు,
0: ఈ శ్లోకంలో మొదటి పదం భవంతి అని ఉందమ్మా. భవతి
1: భవతి
0: భవతః
1: భవతః
0: భవతః
1: భవతః
0: భవంతి
1: భవంతి
0: రాసుకో అమ్మా.
1: అలాగే గురుగారు,
0: భూధాతువు
1: భూధాతువు
0: లట్
1: లట్
0: ప్రథమ పురుష
1: ప్రథమ పురుష
0: బహువచనం
1: బహువచనం,
0: ఇది భవతి భవతః భవంతి అని అవుతుందమ్మా.
1: అలాగే గురుగారు,
0: నేను ఈ లట్లో ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష అని మూడు ఉంటాయమ్మా. ఇది భవంతి అనేది లట్ ప్రథమ పురుష బహువచనం. లట్ అనేది ఒక లకారం అమ్మా, వర్తమాన కాలాన్ని తెలిపేటువంటి లకారము అంటారమ్మా దీన్ని. భవంతి అంటే అగుచున్నవి అని అర్థం.
1: అలాగే గురుగారు,
0: భవతి
1: భవతి,
0: భవతః,
1: భవతః,
0: భవంతి.

0: భవంతి,
1: భవసి,
0: భవసి,
1: భవతః,
0: భవతః,
1: భవతః,
0: భవతః,
1: భవామి,
0: భవామి,
1: భవావః,
0: భవావః,
1: భవామః,
0: భవామః.
1: తర్వాత నమ్రాః,
0: నమ్రాః.
1: ఈ శబ్దం ఎలాగో చెప్తాను చూడమ్మ. నమ్రః,
0: నమ్రః,
1: నమ్రౌ,
0: నమ్రౌ,
1: నమ్రాః,
0: నమ్రాః.
1: ఈ నమ్ర శబ్దం అమ్మ, ఇది ప్రథమా విభక్తి బహువచనమైన రూపం అమ్మ.
0: అలాగేనండి గురుగారు.
1: నీకు రామ శబ్దం వచ్చు కదా, రామః, రామౌ, రామాః. చెప్పమ్మా, రామః,
0: రామః,
1: రామౌ,
0: రామౌ,
1: రామాః,
0: రామాః.
1: అది అకారాంత పుంలింగ శబ్దం అమ్మ.
0: అలాగే గురుగారు.
1: అలాగే నమ్ర శబ్దం కూడా అకారాంత పుంలింగ శబ్దము. ఏమనవుతుంది? నమ్రః,
0: నమ్రః,
1: నమ్రౌ,
0: నమ్రౌ,
1: నమ్రాః,
0: నమ్రాః.
1: తర్వాత శబ్దం తరవః,
0: తరవః.
1: ఇది తరు ఉకారాంత పుంలింగ శబ్దం అమ్మ.
0: అలాగే గురుగారు.
1: తరుః,
0: తరుః,
1: తరూ,
0: తరూ,
1: తరవః,
0: తరవః.
1: ఇది ఏ శబ్దం లాగో చెప్పగలవా?
0: గురు శబ్దం గురుగారు.
1: గురు శబ్దానికి ప్రథమా విభక్తి ఏమవుతుంది? గురుః,
0: గురుః,
1: గురూ,
0: గురూ,
1: గురవః. ప్రథమా విభక్తికి వాటికి అర్థాలేమిటి? గురుః అంటే ఒక గురువు,
0: ఒక గురువు,
1: గురూ,
0: గురూ,
1: ఇద్దరు గురువులు,
0: ఇద్దరు గురువులు,
1: గురవః చాలా మంది గురువులు,
0: చాలా మంది గురువులు.
1: అదే విధంగా తరుహు అంటే ఒక చెట్టు,
0: ఒక చెట్టు,
1: తరుహు,
0: తరుహు,
1: ఒక చెట్టు,
0: ఒక చెట్టు,
1: తరూ,
0: తరూ,
1: రెండు చెట్లు,
0: రెండు చెట్లు,
1: తరవహ,
0: తరవహ,
1: చాలా చెట్లు,
0: చాలా చెట్లు.
1: తర్వాత శబ్దం ఫలోద్గమైః. ఇది ఫలానాం ఉద్గమాః, ఫలోద్గమాః తైహి అని సమాసం అమ్మ. ఫలానాం,
0: ఫలానాం,
1: ఉద్గమాః,
0: ఉద్గమాః,
1: ఫలోద్గమాః,
0: ఫలోద్గమాః,
1: తైహి,
0: తైహి,
1: ఫలోద్గమైః,
0: ఫలోద్గమైః.
1: షష్ఠీ తత్పురుష సమాసం అమ్మా ఇది. ఏ సమాసం?
0: షష్ఠీ
1: తత్పురుష సమాసము,
0: తత్పురుష సమాసము.
1: తర్వాత శబ్దం నవాంబుభిః. నవాని చ తాని,
0: నవాని చ తాని,
1: అంబూని చ,
0: అంబూని చ,
1: నవాంబూని,
0: నవాంబూని,
1: తైహి,
0: తైహి,
1: నవాంబుభిః,
0: నవాంబుభిః.
1: ఇది కర్మధారయ సమాసం అమ్మా.
0: అలాగే గురుగారు.
1: తర్వాత దూర విలంబినః.
0: దూర విలంబినః,
1: దూరం,
0: దూరం,
1: విలంబంతే,
0: విలంబంతే,
1: ఇతి దూర విలంబినః,
0: ఇతి దూర విలంబినః.
1: అంటే దూరంగా, అంటే అంతరిక్షంలో సంచరించేవి అని అర్థం. ఏమ్మా?
0: అలాగే గురుగారు.
1: తర్వాత ఘనాః,
0: ఘనాః,
1: ఘనః,
0: ఘనః,
1: ఘనౌ,
0: ఘనౌ,
1: ఘనాః,
0: ఘనాః.
1: అకారాంత పుంలింగ శబ్దం ఇదమ్మా. రామ శబ్దం మోస్తరు. ఏమ్మా?
0: అలాగేనండి గురుగారు.
1: తర్వాత ఇంకొక సమాసం ఉంది, అనుద్ధతాః,
0: అనుద్ధతాః,
1: మళ్ళీ అనుద్ధతాః,
0: అనుద్ధతాః.
1: దీనికి విగ్రహ వాక్యం చెప్తాను.
0: అలాగే గురుగారు.
1: నా ఉద్ధతాః,
0: నా ఉద్ధతాః,
1: అనుద్ధతాః,
0: అనుద్ధతాః.
1: ఇది నై తత్పురుష సమాసము అంటారమ్మా.
0: అలాగే గురుగారు.
1: దీనికి శబ్దం చెప్పాలి అంటే ధతః,
0: అనుద్ధతః,
1: అనుద్ధతౌ,
0: అనుద్ధతౌ,
1: అనుద్ధతాః,
0: అనుద్ధతాః.
1: తర్వాత సత్పురుషాః,
0: సత్పురుషాః,
1: సంతశ్చ,
0: సంతశ్చ,
1: తే,
0: తే,
1: పురుషాశ్చ,
0: పురుషాశ్చ,
1: సత్పురుషాః,
0: సత్పురుషాః.
1: అంటే మంచి పురుషులు,
0: మంచి పురుషులు,
1: అంటే సద్గుణములున్న పురుషులు,
0: సద్గుణములున్న పురుషులు.
1: ఏమ్మా? ఇది కూడా సత్పురుష శబ్దము, అకారాంత పుంలింగ శబ్దము, ప్రథమా విభక్తి బహువచనం అమ్మా.
0: అలాగే గురుగారు.
1: పురుషః,
0: సత్పురుషాః,
1: మళ్ళీ సత్పురుషః,
0: సత్పురుషః,
1: సత్పురుషౌ,
0: సత్పురుషౌ,
1: సత్పురుషాః,
0: సత్పురుషాః.
1: సత్పురుష శబ్దము,
0: సత్పురుష శబ్దము,
1: అకారాంత పుంలింగ శబ్దము,
0: అకారాంత పుంలింగ శబ్దము,
1: ప్రథమాయుభక్తి,
0: ప్రథమాయుభక్తి,
1: బహువచనము,
0: బహువచనము,
1: సమృద్ధిభి,
0: సమృద్ధిభి.
1: ఇది శబ్దం ఎలాగో చెప్తాను చెప్ధ్యా,
0: సమృద్ధ్యా,
1: సమృద్ధిభ్యాం,

0: సమృద్ధిభ్యాం.
1: సమృద్ధిభి
0: సమృద్ధిభి
1: సమృద్ధి శబ్దం అమ్మా, ఇది ఇకారాంత స్త్రీలింగ శబ్దము.
0: అలాగే గురుగారు,
1: సమృద్ధిభి అనేది తృతీయ విభక్తి బహువచనం అమ్మా. తర్వాత స్వభావః
0: స్వభావః
1: స్వభావః
0: స్వభావః
1: స్వభావౌ
0: స్వభావౌ
1: స్వభావాః
0: స్వభావాః
1: అకారాంత పుంలింగ శబ్దం అమ్మా ఇది.
0: అలాగే గురుగారు,
1: శబ్దం మోస్తరి. తర్వాత ఏవా
0: ఏవా,
1: ఇది అవ్యయం అమ్మా.
0: అలాగే గురుగారు.
1: తర్వాత ఏషః
0: ఏషః
1: ఏషః
0: ఏషః
1: ఏతౌ
0: ఏతౌ
1: ఏతే
0: ఏతే
1: ఏతద్ శబ్దం.
0: అలాగే గురుగారు
1: చెప్పమ్మా, ఏతద్ శబ్దం.
0: ఏతద్ శబ్దం
1: ప్రథమా విభక్తి,
0: ప్రథమా విభక్తి
1: ఏకవచనం.
0: ఏకవచనం.
1: తర్వాత పరోపకారిణాం
0: పరోపకారిణాం,
1: ఇది పరోపకారిణాం అంటే పరాన్ ఉపకర్తుం శీలం ఏషాంతే పరోపకారిణః తేషాం. ఏమ్మా?
0: అలాగే గురుగారు,
1: ఈ శ్లోకము పరోపకార పద్ధతిలో మొదటి శ్లోకము, మనం కూడా ఇతరులకు ఉపకారం చేసే స్వభావము కలిగి ఉండాలి అని ఆశయం అమ్మా.
0: అలాగేనండి గురుగారు.
1: సరేనమ్మా, వెళ్ళిరామ్మా, తర్వాత మళ్ళీ కలుద్దాం.
0: ధన్యవాదములు గురుగారు, వెళ్ళొస్తానండి గురుగారు.
2: సంస్కృత పాఠం విన్నారు. నిర్వహణ శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యం, విద్యార్థిని జి ప్రియ. సంస్కృత పాఠం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, మరొక నెంబర్
2: 2324086.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతం వినండి. మిస్సమ్మ చిత్రం కోసం వసుంధర దాస్ పాడిన పాట, రచన భువన చంద్ర, సంగీతం వందే మాత్రం శ్రీనివాస్.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 11:30. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ జి జయవంత్ నాయుడు గారి హవాయిన్ గిటార్ వాద్యం వింటారు. వాద్య సహకారం తబలా శ్రీ వివేక్ కయాల్. వినండి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం.

మీరింతవరకు శ్రీ జి జైవంత్ నాయుడు గారి హవాయిన్ గిటార్ వాద్యం విన్నారు. వాద్య సహకారం తబలా శ్రీ వివేక్ ఖయాల్. ఈనాటి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

అసలైన సిసలైన ఆంధ్రత్వ ట్రేడ్ మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు. గోంగూర పచ్చడి గొడ్డు కారపు ముద్ద నినప

టక్ దిన్న దిన్న అక్కడ దిన్న దిన్న తంగిడ తక తరిగిడ తక దిగి దిగి దిగి తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట తదిగిణతుం తదిగిణతుం తదిగిణతుం తాంగిడ తగ్గ తరికిట తగ్గదివి తాంగిడ తగ్గ తరికిట తగ్గదివి తాంగిడ తగ్గ తరికిట తగ్గదివి తత్త దిన్ తన్నక్క దిన్న దీన్ తన్నక్క దిన్న దిన్ తన్నక్క దిన్న దీన్.

0: కొత్తదికిటదా.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ఇప్పుడు వినండి ఉలవచారు బిర్యానీ చిత్రం కోసం కులశేఖర్ పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం ఇళయరాజా.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: చిత్రసీమలో చివరిగా వినండి జీన్స్ చిత్రం కోసం సోనూ నిగమ్, హరిణి, సంగీత పాండ్యపాట

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి సమయం 12:30 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకున్నారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈవేళ ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరగబోయే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. పెట్టుబడులు, ఆవిష్కరణలు, తయారీ రంగాలకు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాల్లో ఒకటిగా భారతదేశం ప్రస్తుతం నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన 2 రోజుల స్వీడన్ పర్యటనలో భాగంగా గోతెన్బర్గ్లో జరిగిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దేశంలో అన్ని కంపెనీలకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పిన ప్రధానమంత్రి, రాబోయే సంవత్సరాల్లో భారత్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వాములు కావడానికి వీలుగా ఒక వ్యవస్థాగత యంత్రాంగంతో సహా వివిధ చర్యలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. గత 12 ఏళ్లుగా సంస్కరణలు, పనితీరు, పరివర్తన, రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాథమిక మంత్రంతో భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. భారత్ సంస్కరణల ఎక్స్ప్రెస్ పూర్తి వేగంతో దూసుకుపోతోందని స్పష్టం చేస్తూ, తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్ఛమైన ఇంధనం, ఇతర రంగాల్లో తమ ఉనికిని పెంచుకోవాలని స్వీడన్ కంపెనీని కోరారు. టెలికాం, డిజిటల్ మౌలిక సదుపాయాలతో కూడిన 5 ప్రధాన రంగాల్లో ఉన్న సామర్థ్యాలను ప్రస్తావిస్తూ, ఇవి భారతదేశాన్ని గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్గా మార్చడంలో సహాయపడతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, డీప్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొబిలిటీ, పట్టణ పరివర్తన, ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ వంటి ఇతర రంగాల్లో కూడా పరస్పర సహకారం కావాలని ప్రధానమంత్రి కోరారు.
2: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ ఏఐ కారిడోర్ కో మజబూత్ కర్నే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరెంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఆర్ రీసెర్చ్ ఇకో సిస్టమ్స్ కే బీచ్ సంపర్క్ బఢానే కే లియే

0: इंडिया स्वीडन साइंस एंड टेक्नोलॉजी सेंटर बनाने जा रहे हैं।
1: సాంకేతిక ఆవిష్కరణలు తదుపరి తరంగాన్ని భారతదేశంలోనే ఉమ్మడిగా రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ యూరోపియన్ యూనియన్ సంబంధాల్లో పెరుగుతున్న వేగాన్ని, ముఖ్యంగా చారిత్రాత్మక భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడాన్ని మోదీ స్వాగతించారు. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ వంటి కనెక్టివిటీ ప్రాజెక్టులు భారత యూరప్ వ్యాపార భాగస్వామ్యానికి కొత్త విలువ

0: నరేంద్ర మోదీ, స్వీడన్ యువరాణి విక్టోరియా, ప్రధానమంత్రి క్రిస్టెన్సన్తో కలిసి ఎంపిక చేసిన స్వీడన్ కంపెనీల సీఈఓలతో కూడా ముఖాముఖి చర్చలు జరిపారు. నిన్న రాత్రి ప్రధానమంత్రి మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టెన్సన్తో గోథెన్బర్గ్లో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు ఇద్దరు అంగీకరించారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వీడన్లో అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును అందజేశారు. ఒక ప్రభుత్వ అధినేతకి ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. కాగా ప్రధానమంత్రికి ఇది 31వ అంతర్జాతీయ గౌరవం. 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ అనంతరం నిన్న స్వీడన్లోని గోథెన్ చేరుకున్నారు. 4వ విడతలో ప్రధానమంత్రి ఈరోజు నార్వే చేరుకుని అక్కడ జరిగే 3వ భారత్ నార్డిక్ సభలో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. అలాగే ఒక భారతీయ ప్రధానమంత్రి నార్వే సందర్శించడం 43 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. మోదీ అక్కడ రాజు హెరాల్డ్ ద 5th రాణి సోనియాలను మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. నార్వే ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు వియత్నాం, సౌత్ కొరియా దేశాల పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్లారు. ద్వైపాక్షిక సంబంధాల పరిధిని మరింత విస్తరించడం కోసం ఈ 2 ఆసియా దేశాల్లో పర్యటించడానికి తాను ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ పర్యటనలో వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్రాధారిత సహకారాన్ని పెంచడం, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థిరత్వాలను పెంపొందించడంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు జెనీవాలో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం గ్లోబల్ హెల్త్ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోందని జేపీ నడ్డా తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేరళలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీడి సతీష్ నేతృత్వంలోని కొత్త యూడీఎఫ్ మంత్రివర్గం ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేసింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
1: നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിന്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും
0: മാജീ കെപിസിസി അധ്യക്ഷൻ രമേശ് ചെന്നിത്തല, പ്രസ്തുത കെപിസിസി അധ്യക്ഷൻ സണ്ണി ജോസഫ്, మరొక మాజీ అధ్యక్షుడు కె మురళీధరన్, ఐయుఎంఎల్ నాయకుడు పీకే కోన్హాలికుట్టి తదితరులు కొంతమంది వర్గంలో సీనియర్ నాయకుల్లో ఉన్నారు. తిరువనంతపురంలో 21 మంది సభ్యుల మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రస్తుతం కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాయ్పూర్లో 400 నెక్స్ట్ జనరేషన్ డయల్ 112 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, రాష్ట అసెంబ్లీ స్పీకర్ థమన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఈ డయల్ 112 సేవలు ఛత్తీస్గఢ్లోని 16 జిల్లాల్లో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు రాష్ట ప్రభుత్వం ఈ సేవలను అన్ని 33 జిల్లాలకు విస్తరించింది. అనంతరం అమిత్ షా బస్తర్కు పయనమయ్యారు. అక్కడ నేతనార్ గ్రామంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్పీఎఫ్ క్యాంప్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాసేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రభుత్వ డిజిటల్ సేవలను సులభంగా యాక్సెస్ చేసేందుకు ఈ కేంద్రం ఎందుకనో దోహదపడుతుంది. ఈ సాయంత్రం అమిత్ షా జగ్దల్పూర్ చేరుకుని అమర వాటికలో అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన రేపు జగ్దల్పూర్లో 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. మహారాష్ట శాసనమండలికి సంబంధించి 16 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నెల 25వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా 18వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం 22వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నెల 26వ తేదీన నైరుతి ఋతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. దీనికి 4 రోజులు అటు ఇటుగా ఋతుపవనాలు వస్తాయని, రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు

అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళీలం ఎల్టీటీఈతో శ్రీలంక సాగించిన పోరాటం ముగిసి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దాదాపు 3 దశాబ్దాల పాటు సాగిన ఈ అంతర్యుద్ధం ముగింపును స్మరించుకుంటూ శ్రీలంక అంతటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర శ్రీలంకలోని నందికాదళ్ కలపు ప్రాంతంలో ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ మరణించిన తర్వాత 2009 మే 18 తేదీన ఎల్టీటీఈపై సైనిక చర్య ముగిసినట్లు శ్రీలంక అధికారులు ప్రకటించారు. కొలంబోలోని సెంట్రల్ బ్యాంక్, కట్టునాయకేలోని అంతర్జాతీయ విమానాశ్రయం వంటి పౌర, ఆర్థిక, మతపరమైన లక్ష్యాలపై జరిగిన వరుస దాడులకు ఎల్టీటీఈ బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిస్సనాయక ఆధ్వర్యంలో రేపు బట్టారమూలలో జాతీయ విజయ దినోత్సవ సంస్మరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొంటారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ఓడించింది. ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7:30 చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. విశేషాలు మరొకసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్ లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకున్నారు. కేరళలో వీడి సతీషన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 చెన్నైలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలో మరింత సమర్థవంతమైన విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పర్యాటక రంగానికి రాష్ట్రంలో ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు పర్యాటక వారోత్సవాలు దోహదపడతాయని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. క్రీడా రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నుండి ఈ నెల 23 వరకు క్రీడా వారోత్సవాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విపత్తుల సమయంలో చేపట్టిన రక్షణ చర్యలను అధ్యయనం చేస్తూ తెలంగాణలో మరింత సమర్థవంతమైన విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందిస్తున్నామని రాష్ట రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అన్నారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన శాఖల మధ్య సమన్వయం, ముందస్తు సన్నద్దత ఎంతో కీలకమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్లో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ HMDA గ్రౌండ్స్ వద్ద నిర్వహించిన భారీ వరద మాక్ డ్రిల్ను సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. హనుమకొండ జిల్లాలో కూడా ప్రకృతి విపత్తుల నిర్వహణ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న సమ్మయ్యనగర్, వివేక్ నగర్, ప్రగతినగర్, TNGS కాలనీ తదితర ముంపు ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. రాష్ట ప్రభుత్వం ఈరోజు నుంచి ఈ నెల 23 వరకు తెలంగాణ వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణలో పర్యాటక రంగానికి ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ వారోత్సవాలు దోహదపడతాయని మంత్రి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు నుండి ఈ నెల 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన జుంబా కార్యక్రమంలో రాష్ట యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,

0: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యకులు ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, మల్రెడ్డి రామ్రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండి సోనీ బాలాదేవి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన 5 కిలోమీటర్ల వాక్దాన్ ను జెండా ఊపి ప్రారంభించారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా నార్కపల్లి మండలం చెరువుగట్టుకు చెందిన యువతి గడుసు నవ్య మృతి చెందారు. ఎంఎస్ చదివేందుకు 2.5 సంవత్సరాల క్రితం నవ్య అమెరికా వెళ్లారు. షికాగోలోని యూనివర్సిటీలో చదువుతున్న నవ్య శనివారం రాత్రి స్నేహితులతో కలిసి కారులో వెళుతూ ఉండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు వెనుక సీట్లో కూర్చున్న నవ్యకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సరస్వతీ నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ ఆహ్వానించింది. ఈ మేరకు మంత్రి కొండ సురేఖ ఆలయ అర్చకులు నిన్న ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. క్రీడా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు వివిధ జిల్లాల్లో మార్థాన్ రన్లు నిర్వహించారు. నల్గొండలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన 2K మారథాన్ రన్లో నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పాల్గొన్నారు. విద్యా గ్రామర్ స్కూల్లో నిర్వహించిన యోగా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం మెరుగుపడ్డంలో క్రీడలు, వ్యాయామం ప్రధాన పాత్ర పోషిస్తాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఈరోజు జగిత్యాలలో నిర్వహించిన 5 కిలోమీటర్ల మారథాన్ ను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. జనగామ జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఐడీఓసీ నుంచి ధర్మకంచా స్టేడియం వరకు నిర్వహించిన 2K రన్ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్లో డీసీపీ రాజమహేందర్ నాయక్, ఆర్డీఓ గోపీరామ్, వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు, యువత, క్రీడాకారులు, విద్యార్థులు, వాకర్స్ పాల్గొన్నారు. క్రీడా ఉత్సవాల్లో భాగంగా ఈ ఉదయం వనపర్తి ప్రభుత్వ బాలుర కళాశాల మైదానం నుండి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు నిర్వహించిన 2K మారథాన్ రన్ను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్,
1: సమ్మర్ క్యాంప్స్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ వెనకాలని ఒక జిమ్ ఏర్పాటు చేశాము, బ్యాడ్మింటన్ కోర్ట్ ఏర్పాటు చేశాము. కోర్ట్స్ మీద గవర్నమెంట్ దృష్టి చాలా పెద్దగా ఉంది. ఈసారి సీఎం కప్ లో కూడా మన జిల్లా నుంచి పార్టిసిపేషన్ చాలా ఎక్కువ ఉంది. మీరందరూ కూడా ఈ స్పోర్ట్స్ ని మన లైఫ్ లో ఒక భాగంగా చేసుకొని మనం శారీరకంగా బాగుంటే మెంటల్ హెల్త్ కూడా మనకి చాలా మంచిగా ఉంటుంది, మానసికంగా కూడా మనం చాలా మంచిగా ఉంటాం.
0: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో క్రీడా వారోత్సవాలను కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి ప్రారంభించారు. సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ,
2: మ్యారథాన్ పెట్టి ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు, యూత్ మధ్యలో ఒక ఆహ్వానం ఉండాలి. వాళ్ళకి ఫిట్నెస్ గురించి, ఆరోగ్యం గురించి ఒక అవేర్నెస్ కొరకు ఈ మ్యారథాన్ పెట్టడం జరిగింది. దీని తర్వాత మనకి ఒక రోజు ప్రత్యేకంగా అన్ని డిపార్ట్మెంట్ ద్వారా వేరే వేరే స్కిల్ డిపార్ట్మెంట్ స్కిల్ ట్రైనింగ్ కి ఏమేం ట్రైనింగ్ నడుస్తున్నాయి, ఏమేం ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి, దీని మీద ఒక కార్యక్రమం ఉంటుంది.
0: ఆసిఫాబాద్ లో నిర్వహించిన 2K రన్ను జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యువత క్రీడల్లో రాణించాలన్నారు. ప్రభుత్వాలు యువతకు అందిస్తున్న ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొత్తగూడెంలో క్రీడా వారోత్సవం సందర్భంగా ప్రకాశం స్టేడియం నుంచి కొత్తగూడెం రైల్వే స్టేషన్ వరకు 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో మరో 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. దీంతో ప్రజలు ఎండవేళల్లో జాగ్రత్తగా ఉండాలని ప్రజారోగ్య విభాగం ప్రజలకు సూచించింది. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వడ్ల కొనుగోలు ప్రక్రియను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సీతారాం మాట్లాడుతూ, ఎయిడ్స్ వల్ల ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మందికి నివాళులర్పించడానికి ఈ మెమోరియల్ డే ఎంతో ముఖ్యమైందని వివరించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వేద

పాఠశాల నిర్మించనున్నారు. ఈ నెల 23న టెంపుల్ సిటీ ప్రాంగణంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలు నిన్న ఆహ్వానించారు. సిరిసిల్ల పట్టణంలో ఈ నెల 23న జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా ఏర్పాటు చేశామని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిశ్రమల శాఖ జీఎం హనుమంత్ ఒక ప్రకటనలో తెలియజేశారు. వయోవృద్ధుల ఆదరణ కోసం తెలంగాణ రాష్ట ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల్లో ఒకటి ప్రణామ్ మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ అని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ప్రభుత్వ సౌజన్యంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు జనగామలో ఏర్పాటు చేసిన ప్రణామ్ సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ను కలెక్టర్ ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో మరింత సమర్థవంతమైన విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందిస్తున్నామని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పర్యాటక రంగానికి రాష్ట్రంలో ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు పర్యాటక వారోత్సవాలు దోహదపడతాయని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నుండి ఈ నెల 23 వరకు క్రీడా వారోత్సవాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: ఈనాటి వనితలోకం కార్యక్రమంలో అబల కాదు సబల శ్రీమతి పి లక్ష్మీ రాఘవి గారి కథానికి వింటారు.
1: సభాస్థలి మొత్తం సాహితీవేత్తలతోనూ సాహిత్యాభిమానులతోనూ ఆహుతులతోనూ కళ్ళ వేడుకగా కనిపిస్తోంది. ఎవరికి వారే హడావిడిగా తిరుగుతూ, పరిచయస్తులను పలకరిస్తూ, అభిమానులకు చిరునవ్వుతో బదులిస్తూ, అలా అక్కడున్న వాతావరణం అంతా వినూత్నంగా కనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే విజయ్కి కొత్త లోకంలోకి వచ్చినట్లుగా ఉంది. రానంటున్న తనను బలవంతంగా లాక్కొచ్చిన నిర్మల మాత్రం తన చుట్టూ చేరిన అభిమానులతో హాయిగా నవ్వుతూ ఉంది. వాళ్ళదంతా అధోలోకం. ప్రముఖ అతిథి ఎవరో వచ్చినట్లున్నారు. ఒక్కసారిగా నిశ్శబ్దం. అంతా అటు వెళ్ళి వారిని తీసుకుని వచ్చి వేదికను అలంకరింపజేశారు. వెంటనే సభ ప్రారంభమైంది. వక్తలంతా ఏదేదో మాట్లాడుతున్నారు. విజయ అన్నీ వింటూ తనకు నచ్చిన మాటల్ని చిన్న డైరీలో రాసుకుంటోంది. ఇంతసేపు బాధించిన ఒంటరితనం కాస్త మాయమైపోయింది. ఏమాత్రం సంబంధం లేని చోటికి వచ్చాను అనే భావన ఇప్పుడు లేదు. ఆనాడు నిర్మలకి పెళ్ళై తనకి తోడికోడలుగా వచ్చినప్పుడే తమ మధ్య ఏదో తెలియని అభిమానం ఏర్పడింది. తన చుట్టూ చుట్టూ తిరుగుతూ అన్నీ అడిగి తెలుసుకుంటూనే ఉండేది. తన బావగారికి ఉత్తర దేశంలో బదిలీలు ఎక్కువగా ఉండే ఉద్యోగం అని, కొడుకు సాకేత్తో కలిసి తను ఇక్కడే ఉంటోందని తెలుసుకుని ఆమె భర్తతో వచ్చి పక్కవాటాలోనే అద్దెకి దిగింది. వాళ్ళకి పాప

దివ్య పుట్టింది. నిర్మల అసలు చాలా మంచి పిల్ల, పైగా అమాయకురాలు కూడా. తల్లిదండ్రి లేకపోవడంతో బంధువులు ఇళ్లలోనే పెరిగింది. వాళ్ల దయాదాక్షిణ్యాలతోనే చదువుకుంది. కొన్ని సంవత్సరాలు ఒక కుటుంబం దగ్గర, ఆ తర్వాత వేరే కుటుంబంతోనూ ఉంటూ అలా అలా అలా రోజులు నెట్టుకొస్తూ ఎలాగో డిగ్రీ అయిందనిపించింది. ఆమెను మిత్రుడి పెళ్లి వేడుకలో చూసిన తన మరిది రమేష్ ఇష్టపడి మరీ వివాహం చేసుకున్నాడు. దండలు మార్చుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వచ్చేశారు. వాళ్ళకి హారతిచ్చి 4 రోజుల పాటు తమ దగ్గరే ఉంచుకుంది. తర్వాత పక్క పోర్షన్ ఖాళీ అవగానే వాళ్ళు అక్కడికి మారిపోతామన్నారు. నిర్మల రమేష్లు హాయిగా జీవిస్తూ ఉండగా ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసి అందరూ ఆనందించారు. నిర్మలకు సీమంతం జరిగే ముందు తన భర్త కూడా ఢిల్లీ నుంచి వచ్చి తమ్ముణ్ణి మరదల్ని ఆశీర్వదించి ఆ వేడుకను ఘనంగా జరిపించాడు. చిన్నారి దివ్య పుట్టినప్పుడు సాకేత్తో పాటు అంతా కూడా ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అని ఎంతో సంతోషించారు. దివ్య కూర్చున్నా లేచి నిలబడినా పలుకులు వల్లించినా ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లే, ఎంత ముద్దుగా చేస్తుందో చూడు అంటూ తెగ మురిసిపోతూ ఉండేవారు. నీ చెల్లి కదురా మరి, అందుకే అది అంతగా చక్కగా అన్నీ చేసేస్తోంది, అంతేనా సాకేత్ అని చెప్తూ వాడికి అసూయ కలగకుండా నచ్చ చెప్తూ ఉండేది విజయ. రోజులు అలా ఆనందంగా ఈ లోకమే ఒక అద్భుతం అన్నట్లుగా గడిచిపోతూ ఉంటే ఇక హాయిగా ఉండగలంలే అందరం అని ఎంతో సంతోషపడుతూ ఉన్న తరుణంలో హఠాత్తుగా అంతా తారుమారైపోయింది. రమేష్కి యాక్సిడెంట్ అయ్యి గాయాలు బాగా తగిలి ఎంతో రక్తం పోయినప్పుడు చాలా రోజులే ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. డబ్బుని నీళ్లల్లా ఖర్చు పెట్టేసింది నిర్మల. ఎలా అయినా సరే అతన్ని బ్రతికించుకోగలిగితే అదే చాలు అనుకుంది. కానీ అనుకున్నది అనుకున్నట్లు జరగలేదు. ఎంత శ్రమించినా డబ్బు ఖర్చు చేసినా కూడా రమేష్ మాత్రం దక్కలేదు. ప్రాణమిత్రులు అనుకున్న వాళ్లే ఇద్దరు ముగ్గురు కాస్త ఇప్పుడు ప్లేటు మార్చేశారు. అతడు మాకు డబ్బు ఇవ్వాలి పాప పుట్టినప్పుడు, అంతకుముందు సీమంతం కోసం, ఇంకా పాపాయి మొదటి పుట్టినరోజుకు, ఇలా అన్నింటికి మా దగ్గరే డబ్బు తీసుకున్నాడు. చూడండి ఎంత బాగా జరిపించాడో కదా. సరే వాడి సంతోషం ఏమెందుకు కాదనాలి, వీడసలు అలా ఎగ్గొట్టే మనిషి కాడు కదా, ఏం పర్వాలేదు అనుకున్నాం. సంతోషంగా డబ్బిచ్చేశాం. మీ మీద నమ్మకం ఉందిలేండి మరి అంటూ సాగదీస్తూ ఏదో జాలిపడుతూ ఉన్నట్టు చూశారు. అలా చేతిలో ఉన్నది వంటలోంచి వాళ్లకు కూడా ఇచ్చేయాల్సి వచ్చిన నిర్మల ఏ ఆధారమూ లేని దానిలాగా నిలబడిపోయింది ఇప్పుడు. మొదట్లో ఇంటి యజమాని కాస్త మంచిగానే ఉండేవాడు, కానీ రాను ఈ నిర్మలకి ఏ ఆధారమూ లేని ఈ ఒంటరి అవల అని భావించి రాను ఇలా తన దుష్టబుద్ధిని చూపించుకుంటున్నాడు. అద్దె కోసం ఫస్ట్ రాకముందు నుంచే బాగా బెదిరిస్తున్నాడని, ఫస్ట్ కల్లా ఇవ్వకపోయావో ఖాళీ చేయాల్సిందే అని అంటున్నాడని నిర్మల చెప్తూనే ఉంది. అయినా నిర్మల సడన్గా ఇంతకి తెగిస్తుందా ఏం అనుకుంది విజయ. దివ్యకి మంచి భవిష్యత్ ఇవ్వడానికైనా తను ధైర్యంగా ఉండాలి అని చెప్తూ ఉంటే అద్దె కట్టేందుకైనా డబ్బు లేదు, పైగా ఉన్నదేమో ఆడపిల్ల కదా, ఇక నాకేం ధైర్యం అనేది. అలా అనకు, ఆడపిల్లయితే ఏం, ఆమెకే అభిమానం ఎక్కువ ఉంటుంది, తాను ఓదార్చేది. మరి ఇప్పుడేమైందో అనుకుంటూ అటు చూస్తే నిర్మల తన బిడ్డతో సహా చీరకి ఉరేసుకోబోతూ కనిపించింది. నిర్మల చాలా అర్జెంట్ తల్లి, చాలా అర్జెంట్ అని ఏడుస్తూ తలుపులు బాదింది విజయ. అక్కయ్యకి ఏమైందో ఏమో అనుకుంటూ తలుపు కొద్దిగా తెరవగానే చటుక్కుని లోనికి వచ్చేసి చీరని ఫ్యాన్ నుంచి లాగేసి దూరంగా విసిరేసింది. నీకేం తెలుసా ఇక్కయ్య, ఇలా ఆపితే ఎలా, రేపు అద్దె కట్టకపోతే ఆ తోడేలుకి నేను లొంగిపోక తప్పదట, ఏడ్చింది నిర్మల. అవునా, ఎవరికి చెప్పకుంటే ఎలా, ఈ నెలకి అద్దె డబ్బులు నేను ఇస్తాలే, నువ్వేమో డిగ్రీ చదివావు కదా, టీచర్ ట్రైనింగ్కి వెళ్ళు, దివ్యని నేను చూసుకుంటా అనగానే సర్లే డబ్బే లేకుంటే అది మాత్రం ఎలా చదవాలి అని పేలగా చూసింది. బంగారం బ్యాంకులో కుదవు పెట్టి డబ్బు తెస్తే సరి, ఉద్యోగం రాగానే విడిపించుకోవచ్చు అని సలహా ఇవ్వడమే కాక దివ్యని జాగ్రత్తగా చూసుకుంది. నిర్మలకు చక్కటి పరిశీలన జ్ఞానం ఉందని గుర్తించి ఆమెను రచనా వ్యాసంగంలోకి మరల్చి ప్రోత్సహిస్తోంది. ఖాళీ సమయంలో కూడా రచనలు చేస్తూ మంచి గుర్తింపు పొందింది. స్త్రీల సమస్యలను గుర్తించి తగిన విధంగా స్పందించి రచనలు చేయి అనేది తాను. సాకేత్తుతో తన చెల్లెలేని దివ్యను చదువులో ప్రోత్సహించమని చక్కగా చూసుకో

0: అమ్మని చెప్పేది. ప్రతి రాఖీ పండక్కి దివ్య కట్టిన రాఖీని చూసి మురిసిపోతూ ఈ అన్నగారు ఆమెకి తోడుగా ఉండేవాడు. ఉన్నట్టుండి కరతాళధ్వనుల వెల్లువతో ఈ లోకంలోకి వచ్చిన విజయ వర్తమానంలోకి వచ్చిన వెంటనే నిర్మలాదేవికి సన్మానం జరుగుతోందన్నమాట అనుకుంటూ ఆనందించింది. నిర్మల కనుసైగతో దివ్య సాకేత్ వచ్చి చెరో పక్కన నిలబడ్డారు. నేనెందుకు అంటున్నా వినకుండా విజయని వేదికపైకి చేర్చారు. నిర్మల వేదికపై చెప్తోంది, ఈనాడు నేను ఇలా ఈ వేదికపైకి వచ్చాను అంటే అన్ని వేళలా నాకు అండదండగా నిలిచిన మా అక్కయ్య విజయే కారణం. స్త్రీకి స్త్రీయే ప్రథమ శత్రువు అనే మాటల్ని వమ్ము చేస్తూ అంధకారంలో అయోమయంగా నిలిచిన నాకు ఈ సరైన దారిని చూపి తోడు నీడగా నిలిచిన నా తోడికోడలు విజయనే మీకు పరిచయం చేయాలని తీసుకొచ్చాను అంటూ వేదిక మీదే విజయ్కి పాదాభివందనం చేసింది. నిర్వాహకుడు విజయ్ చేతికి పుష్పగుచ్చాన్ని ఇచ్చి నమస్కరించాడు. మీరు ఏదైనా మాట్లాడండి మేడం అన్నాడు. నేనా? అయినా నాకేం తెలుసని మాట్లాడడానికి అంది. మంచితనమే మృగ్యం అయిపోతున్న ఈ రోజులలో నాకెందుకులే అని ఊరుకోకుండా మీరు మీ తోడికోడలికి వెన్ను దన్నుగా నిలిచి తగిన సూచనలు సలహాలు అందిస్తూ చేయిపట్టి ముందుకు నడిపించడం అంటే మీ నిస్వార్థ బుద్ధి అందుకు కారణం. అందుకే మీ భావాలందరికీ పంచండి, అవి ఈ సమాజంలో కూడా మార్పు తేవచ్చు కదా మేడం, ప్లీజ్ అన్నాడు. మెల్లగా గొంతు సవరించుకుని, మా రోజులలో ఎలా ఉండేది అంటే ఆడది అంటే ఆ బల అనేవారు. ఏం చెప్పపోయినా చాలు చాలే, అయినా ఆడపెత్తనాలేంటి బోడి పెత్తనాలు, మీ మాటలు విన్నా ఆచరించినా ఇక కుటుంబాల కుటుంబాలే నాశనం అయిపోతాయి, ఆపండి ఇంకా అనేవారు. ఆ మాటలు విని విసుగెత్తిపోయిన నాకు ఆడది అబల కాదు సబల అనాలనిపించేది. కానీ ఈ రోజుల్లో వినేవారేరి, అసలు అర్థం చేసుకునేవారేరి? ఆ రోజుల్లోనూ లేరు, ఈ రోజుల్లోనూ కూడా లేరు, అది నాకు గట్టిగా తెలుసు. అయితే మా వారు ఢిల్లీ ఆ చుట్టుపక్కల బదిలీలపై తిరుగుతూ ఉంటే నేను సాకేత్తో చదువు కోసం ఇక్కడే ఉండిపోవడం వల్ల మా మరిది రమేష్కి పెళ్ళయి నిర్మలతో వచ్చి పక్క పోర్షన్లోనే ఉన్నప్పుడు డిగ్రీ చదివిన నిర్మల్ని చూస్తే నేను చదువుకోకపోయినా ఆమె చదువుకుంది కదా అని ఎంతో గర్వంగా అనిపించేది. దివ్య పుట్టిన తర్వాత ఆ వెంటనే ఆమె భర్తని పోగొట్టుకున్నందువల్ల ఆ ఇంటి ఓనరే ఓ తోడేలుగా మారాడు, వేధించసాగాడు. నిస్సహాయంగా ఉన్న ఆమెకు బిడ్డకు అండగా ఉండాలనిపించింది. సలహాలు ఎవరైనా ఇస్తారు, కానీ అర్థం చేసుకుని ఆచరించేవాళ్ళు ఉండాలి కదా. కానీ ఈ నిర్మల మాత్రం తనకు తన బిడ్డ భవిష్యత్తుకు సరైన బాటనే ఎన్నుకుని నా సలహాలు కూడా పాటించింది. ఆడది అబల కాదు సబలే అని నిరూపించింది. అదే చాటి చెప్తూ ఇంతమందిలో సగర్వంగా ఈనాడు నిలిచింది మా నిర్మలే, ఇందులో నాదేమీ లేదు అంటూ వినమ్రంగా నమస్కరించింది విజయ. అంతటా కరతాళధ్వనులు మిన్నుముడుతూ ఉండగా నిర్మల వచ్చి ఆమెకు చేయందించి నడిపించసాగింది. అందరూ అభినందనలతో ముంచెత్తుతూ ఉండగా మునుముందుకు సాగారు ఆ తోడికోడళ్ళు ఇద్దరు.
1: అబల కాదు సబల, శ్రీమతి పి లక్ష్మీ రాఘవి గారి కథానికి విన్నారు.
2: మాటైనా
1: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
2: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: వనితాలోకం కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి ఈడియట్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట.

శ్రోతలకు ఒక గమనిక. ఈ రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో అధిక పాల ఉత్పత్తికి మేలుజాతి పశువుల ఎంపిక ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్ బాబు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ రాత్రి 7:15.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు. అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: అంటే ధన్యవాద్ ధన్యవాద్.
1: శ్రోతే హో, ఆకాశవాణి గౌరవశాలి 90 వర్షాची वाटचाल या श्रृंखले अंतर्गत आजच्या 5व्या भागात योगिनी फळणीकर यांची मेघना ढवो यांनी घेतलेली मुलाखत आता आपण ऐकली.

0: आणि श्रोते हो, या अभंगाबरोबरच आजचा आपला निशिगंध मराठी कार्यक्रम समाप्त होत आहे. पुन्हा भेट आहेच येत्या बुधवारी दुपारी 2:30 याच मीटर्सवर आपल्या निशिगंध मराठी कार्यक्रमात. तोपर्यंत मेघना डबूजा नमस्कार.
1: నిశిగంధ్ మరాఠీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలో

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మాటైనా
4: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
5: 2324 0856.
4: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేరువేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: సమయం 3 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రస్తుతం పెట్టుబడులు, ఆవిష్కరణలు, తయారీ రంగాలకు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాల్లో ఒకటిగా భారతదేశం నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. తన 2 రోజుల స్వీడన్ పర్యటనలో భాగంగా గోథెన్బర్గ్లో జరిగిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు నార్వే చేరుకున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు వియత్నాం, దక్షిణ కొరియా దేశాల పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్ర ఆధారిత సహకారాన్ని పెంచడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థిరత్వాలను పెంపొందించడంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా విపత్తుల సమయంలో చేపట్టిన రక్షణ చర్యలను అధ్యయనం చేస్తూ తెలంగాణలో మరింత సమర్థవంతమైన విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందిస్తున్నామని రాష్ట రెవెన్యూ హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ఆయన అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రీడా రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈరోజు నుండి ఈ నెల 23 వరకు క్రీడా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సరస్వతీ నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ ఆహ్వానించింది. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ, ఆలయ అర్చకులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. అమెరికాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టుకు చెందిన యువతి గడుసు నవ్య మృతి చెందారు. ఎంఎస్ చదివేందుకు 2.5 సంవత్సరాల క్రితం నవ్య అమెరికా వెళ్లారు. కేరళలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు విడి సతీశన్ నేతృత్వంలోని కొత్త యూడీఎఫ్ మంత్రివర్గం ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేసింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి సమయం 3:03 దాటి 50 సెకండ్లు. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఓస్లోలో నార్వే ప్రధాని జోనాస్ గార్స్టోర్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. బహుళ దేశాల పర్యటనలో భాగంగా ఓస్లోకు చేరుకున్న ప్రధానమంత్రికి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరుగుతున్న 79వ ప్రపంచ ఆరోగ్య సభ సందర్భంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గబ్రియేసన్తో సమావేశమయ్యారు. ఆరోగ్య రంగంలో చేపట్టిన సంస్కరణలను, ప్రపంచ ఆరోగ్య భాగస్వామ్యాల్లో దాని నాయకత్వాన్ని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ ప్రశంసించారు. కేరళంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీడి సతీశన్ నేతృత్వంలోని కొత్త యూడీఎఫ్ మంత్రివర్గం ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేసింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యకులు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. యువశక్తి దేశ భవిష్యత్తుకు పునాది అని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. క్రీడలు కేవలం శారీరక దారుఢ్యానికే పరిమితం కాకుండా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావనను పెంపొందిస్తాయని అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో చేపట్టవలసిన అభివృద్ది ప్రాజెక్టు పనులు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై కలెక్టరేట్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత డిమాండ్కు సరిపడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యత ఉందని, రాష్ట్రంలో ఎక్కడా ఈ ఉత్పత్తుల కొరత లేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలియజేశాయి. ప్రభుత్వ రంగ ఓఎంసీలు సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని, లాజిస్టిక్స్ను క్రమబద్దీకరించడానికి, డెలివరీలను మరింత వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని ఓఎంసీల రాష్టస్థాయి కోఆర్డినేటర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్త నీట్ పరీక్షా పేపర్ లీక్ కేసుకు సంబంధించి లాతూర్లోని ఆర్సీసీ కోచింగ్ క్లాసెస్ డైరెక్టర్ శివరాజ్ మెటెగావ్కర్ను సీబీఐ అరెస్టు చేసింది. పరీక్ష కుంభకోణంపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా అతడిని దాదాపు 11 గంటల పాటు ప్రశ్నించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:03. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి అమ్నిగల్ల మంగావారి బృందంచే జానపద గీతాలు వింటారు.

ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి అమ్నిగల్ల మంగావారి బృందంచే జానపద గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి, సిరివేనెల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన సిరివేనెల, సంగీతం కెవి మహదేవన్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇప్పుడు వినండి సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, రచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఇప్పుడు వినండి మహానంది చిత్రం నుండి హరిహరన్ చిత్ర పాడిన పాట. రచన బండారు దానయ్య, కవి సంగీతం కమలాకర్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 5:45. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో అంశం బిందు సేద్యం వివరాలు. 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో అధిక పాల ఉత్పత్తికి మేలుజాతి పశువుల ఎంపిక, ఈ అంశం గురించి రాజేందర్ నగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్ బాబు గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం అనుసంధానకర్త ఎస్ రామ్ గోపాల్. 7:45 వికసిత్ భారత్ శీర్షికన ఆర్య పథకం గురించి

డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 8:03 కైలాష్ సత్యార్థి గారిచే ఆంగ్ల పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి నీహార కానేటి. 9:15 స్పాట్ లైట్. 9:30 పబ్లిక్ స్పీక్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ కార్యక్రమం. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:10 భావన ఈ కార్యక్రమంలో సౌజన్యం ఈ అంశం గురించి డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ 16వ భాగం. 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు ఈ కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయం సలహాలు ఈ అంశం గురించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త పి అర్చన గారి వివరాలు. 7:00 కామారెడ్డి జిల్లా సమాచార లేఖ అందిస్తారు డి రాజకుమార్. 7:15 ఉదయ తరంగిణి ఈ కార్యక్రమంలో ప్రపంచ ఫెయిర్ ప్లే దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షిక. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ ఉషారెడ్డి గారిచే వీణా వాద్యం. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో మోదిని ఆత్రేయ గారిచే గాత్రం. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి రోమాసేన్ గుప్తా గారిచే గీతాలు. 12:10 యువవాణి ఆంగ్లంలో 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితా లోకం మహిళల కార్యక్రమం. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో అంశం వేసవిలో అనుకూలమైన పశుగ్రాస పంటల సాగు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసార పరీక్ష ప్రాముఖ్యత. ఈ అంశం గురించి మహబూబ్నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో పరిచయం. పరిచయకర్త ఎస్ రామ్గోపాల్. 7:45 వికసిత్ భారత్ శీర్షిక. 8:03 లలిత సంగీత కార్యక్రమం. 9:15 స్పాట్లైట్. 9:30 మనీ టాక్ అండ్ మంతన్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నిజాయితీ, కరుణ, అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాల్సిన కీలకమైన బాధ్యత అధికారులపై ఉందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యువత శక్తి దేశ భవిష్యత్తుకు పునాది అని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మేరా భారత్ మేరా యోగ్దాన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యకులు రామచందర్రావు సూచించారు. రాష్ట్రంలో డిమాండ్కు సరిపడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యత ఉందని, ఎక్కడా కూడా కొరత లేదని తెలంగాణలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలియజేశాయి. హైదరాబాద్లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో ప్రస్తుతం శిక్షణ పొందుతున్న 44 మంది గ్రూప్ 1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు ఈరోజు లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లతో సమావేశమయ్యారు. గవర్నర్ యువ అధికారులను అభినందించి వారి భవిష్యత్ వృత్తి జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అధికారితో ఆప్యాయంగా మాట్లాడి ప్రజాసేవ పట్ల వారి నిబద్దతను ప్రశంసించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భవిష్యత్ పరిపాలనా నాయకులుగా నిజాయితీ, కరుణ, అంకితభావంతో ప్రజలకు సేవ చేయాల్సిన కీలకమైన బాధ్యత వారిపై ఉందన్నారు. ప్రజాసేవ అనేది కేవలం అధికార పదవి మాత్రమే కాదని, అది సమాజం, దేశం పట్ల ఒక బాధ్యత అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించారు. యువత శక్తి దేశ భవిష్యత్తుకు పునాది అని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే పరిమితం కాకుండా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావనను పెంపొందిస్తాయన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జుంబా, 5 కిలోమీటర్ల వాక్దాన్, యోగా, మెడిటేషన్ కార్యక్రమాల్లో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యకులు ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, మల్రెడ్డి రామ్రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి ప్రతి గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో నిర్మిస్తున్న నూతన రహదారి పనులను ఈరోజు పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ,
1: ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దు, ఆందోళన పడద్దు, సెంటర్ ఇన్ఛార్జీలు కూడా చెప్తున్నాం, మీరు వడ్లు ఏ రైతు అయితే నెట్టి కొట్టి లారీ లోడ్ చేసినాక ఆ సెంటర్ ఇన్ఛార్జే బాధ్యత, తర్వాత తహసీల్దార్ గారి బాధ్యత, తర్వాత సివిల్ సప్లై అధికారి బాధ్యత, తర్వాత కలెక్టర్ గారి బాధ్యత, తప్ప ఏ ఒక్క మిల్లర్ దగ్గరికి రైతుని గిట్ట ఏ సెంటర్ ఇన్ఛార్జ్ గిట్ట పంపిస్తే ఆ సెంటర్ ఇన్ఛార్జ్ పై తెలియ ఉంటుంది చట్టపరంగా.
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింపుల్ ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టీవీ సోమనాథన్ ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను ఆదేశించారు. తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ గవర్నెన్స్ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్న నిబంధనల మేరకు ప్రజలకు సరళతరమైన, మెరుగైన ప్రభుత్వ సేవలందించేందుకు ప్రయత్నించాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ గవర్నెన్స్ విధానాన్ని వివరించారు. ప్రజలకు పారదర్శకంగా సులభతరమైన పౌర సేవలు అందిస్తున్నామని, ఎప్పటికప్పుడు వివిధ విభాగాల వారీగా ఆన్లైన్లో డాష్ బోర్డుల ద్వారా తెలియజేస్తున్నామని అన్నారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కార్యక్రమాలపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యకులు ఎన్ రామచంద్రరావు కీలక ప్రసంగం చేశారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యల పరిష్కారం, కార్యకర్తల పాత్రపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఇంధన పొదుపు అవసరాన్ని నొక్కిచెప్పిన ఆయన కార్పోలింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మేరా భారత్ మేరా యోగ్దాన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ఒక చెట్టు అమ్మ పేరు మీద కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజలందజేసిన దరఖాస్తులను సత్

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: త్వరమే పరిష్కరించాలని హౌసింగ్ పీడీ అశోక్ చక్రవర్తి అధికారులను ఆదేశించారు. ఈరోజు హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఏవో విజయలక్ష్మితో కలిసి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ, ప్రజావాణి అర్జీలకు అధికారులు అత్యంత ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈరోజు మొత్తం 622 దరఖాస్తులు రాగా, అందులో అత్యధికంగా హౌసింగ్ శాఖకే 520 అర్జీలందాయి. వీటితో పాటు పింఛన్లు 72, రెవెన్యూ 13, ఇతర శాఖలకు 17 దరఖాస్తులు వచ్చాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత డిమాండ్కు సరిపడా పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ ఉందని, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ ఉత్పత్తుల కొరత లేదని తెలంగాణలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలియజేశాయి. ప్రభుత్వ రంగ ఓఎంసీలు సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని, లాజిస్టిక్స్ను క్రమబద్దీకరించడానికి, డెలివరీలను మరింత వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని ఓఎంసీల రాష్ట స్థాయి కోఆర్డినేటర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ నెల మొదటి పక్షం రోజుల్లో పెట్రోల్ సరఫరాలో 14.2%, డీజిల్ సరఫరాలో 15.7% వృద్దిని ఓఎంసీలు నమోదు చేశాయని వెల్లడించారు. ప్రస్తుతం వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్లు కూడా తగ్గాయని, వినియోగదారులు ఆందోళనతో బుకింగ్లు చేయడం లేదని వివరించారు. ఈ నెల 21 నుండి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు హాజరు కావలసిందిగా గవర్నర్ శివప్రతాప్ శుక్లాను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. ఈరోజు హైదరాబాద్లోని లోక్ భవన్లో గవర్నర్ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. మంత్రి వెంట దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు ఉన్నారు. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. విపత్తులు సంభవించిన సమయంలో ప్రజలు ఆందోళన, కంగారుకు గురవ్వకుండా అధికారుల సూచనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఈరోజు నల్ల చెరువు మినీ ట్యాంక్ బండ్పై విపత్తులను ఎదుర్కొనే పద్ధతులను, విధానాలను ప్రదర్శిస్తూ మాక్ డ్రిల్ నిర్వహించారు.
1: ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఎవరు కంగారు పడకుండా అధికారుల సూచనలు మరియు ప్రభుత్వం ఇచ్చే సూచన ఏమీ ఇబ్బంది లేకుండా కూడా మనం ప్రాణ నష్టం లేకుండా ఫ్లడ్స్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో ఎలాంటిది రాకుండా ఉండాలని మనందరం కోరుకుందాము. బట్ ఒకవేళ ఏమన్నా వస్తే కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పోలీస్ కావచ్చు, మొత్తం ఎస్డిఆర్ఎఫ్ బృందం కూడా కావచ్చు, పూర్తిగా రెడీగా ఉన్నాం.
0: నకిలీ పత్తి విత్తనాలు విక్రయించినా, అక్రమ రవాణా చేసినా వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. ఈరోజు నకిలీ పత్తి విత్తనాలమ్మే ముఠాను అరెస్టు చేసిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన,
2: తక్కువ రేట్లో తీసుకొచ్చేసి రైతులకు అమ్మాలని చూస్తున్నాడు. ఇది చాలా ప్రమాదకరము. ఎందుకంటే నకిలీ పత్తి విత్తనాలు అనేటివి రైతులు వాడినట్లయితే పంట మొలకెత్తకపోయినా, మొలకెత్తిన కాపు కాకపోయినా, కాపు అయినా కానీ పూలు రాకపోయినా, ఏదున్నా కానీ నష్టం జరుగుతుంది. మీరు అత్యాశ పోయి తప్పు వస్తుందను ఆలోచనతోటో, లేకపోతే వాళ్ళు గడ్డి మందు కొట్టాల్సిన అవసరం లేదు అనే కొన్ని అపోహలతోటి వాళ్ళు మీకు అంటగడుతున్నారు.
0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నిజాయితీ, కరుణ, అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాల్సిన కీలకమైన బాధ్యత అధికారులపై ఉందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యువత శక్తి దేశ భవిష్యత్తుకు పునాదని రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మేరా భారత్, మేరా యోగ్దాన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు రామచందర్రావు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.

ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయజ్యోత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ప్రేమదేశం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఓఎస్ అరుణ్ పాడిన పాట, రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు చక్కటి పంటల కోసం బిందు సేద్యం గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు రైతు సోదరులకు. వాతావరణ మార్పుల వలన వర్షాలు తక్కువై భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో వ్యవసాయం లాభసాటి చేయడానికి ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టి మొక్కకు అందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పంటకు సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన రీతిలో, సరైన భాగములో నీరు అందించినప్పుడు మొక్కలు ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడి సాధించవచ్చు. దీనికి బిందు సేద్యం అనే ప్రత్యామ్నాయ సూక్ష్మ నీటి పారుదల పద్ధతి అందుబాటులోకి వచ్చింది. బిందు సేద్యం పద్ధతిలో నీటిని సన్నని ల్యాటరల్ పైపులకు అమర్చిన డ్రిప్పర్ల ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద, నేల దిగువన వేరు వ్యవస్థకు దగ్గరగా మొక్కకు కావలసిన పరిమాణములో అందజేయవచ్చు. ఈ పద్ధతిలో నీరు ప్రతిరోజు అందించడం ద్వారా మొక్క వేర్ల

భాగములో తేమ కావలసినంత ఉండి మొక్క ఏపుగా పెరిగి నాణ్యమైన అధిక దిగుబడి పొందవచ్చు. ఈ బిందు సేద్య పద్ధతి వల్ల కలిగే లాభాల గురించి ఈ విధంగా వివరిస్తున్నారు. ఈ పద్ధతి వల్ల వివిధ పంటలలో 21 నుండి 50% వరకు సాగునీరు ఆదా అవుతుంది. మొక్కల వేర్లకు దగ్గరగా భూమిలో తేమ హెచ్చు తగ్గులు లేకుండా మొక్క పెరుగుదలకు అనుగుణంగా నీటిని, రసాయనిక ఎరువులను సరఫరా చేయడం వలన మొక్కలు ఏపుగా పెరుగుతాయి. అంతేకాకుండా త్వరితంగా పక్వానికి వచ్చి అధిక దిగుబడులు, నాణ్యమైన పంటను పొందవచ్చు. అతి తేలికైన ఇసుక, నల్లరేగడి, లోతు తక్కువ, ఎత్తు పల్లాలుగా ఉండే భూములకు, కొండ ప్రాంతాలకు ఎంతో అనువైనది ఈ బిందు సేద్యం. నేలను చదును చేయటం, గట్లు కట్టడం, కాలువలు తవ్వటం, బోదెలు చేయటం, నీటిని పారగట్టడం, ఎరువులు వేయటం మొదలైన పనులు ఉండవు కావున వీటికయ్యే ఖర్చు తగ్గుతుంది. ఈ పద్ధతిలో పంట వరుసల మధ్య తేమ ఉండదు కావున కలుపు సమస్య తగ్గుతుంది. ప్రతి చెట్టుకు నీరు ఒకే మోతాదులో సమానంగా అవసరాన్ని బట్టి అందజేయడం ద్వారా కొద్ది గంటలు మాత్రమే మోటారు నడపబడి కరెంటు వినియోగంలో దాదాపు 30 నుండి 45% ఆదా అవుతుంది. పోషక పదార్థాలను నీటిలో కరిగించి నేరుగా మొక్కల వేర్లకు దగ్గరగా అందించడం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం 80 నుండి 90% పెరిగి దాదాపు 20 నుండి 43% ఎరువులు ఆదా అవుతాయి. ఈ పద్ధతి ద్వారా ఎరువులను నేరుగా మొక్కకు అందించడమే కాకుండా అధిక లవణీయత గల ఉప్పు నీటితో కూడా పంటలు పండించవచ్చు. మొక్కల మొదళ్ల వద్ద మాత్రమే తేమ కలిగి వరుసల మధ్య మట్టి పొడిగా ఉండడం వలన పురుగు మందుల పిచికారీ, మొక్కల కత్తిరింపులు, పంట కోత మొదలగునవి సులభతరమవుతాయి. నీరు నేరుగా మొక్కలకు అందించడం వలన చీడపీడల సమస్య తక్కువ ఉంటుంది. భూమి కోతకు గురి కాదు. ఎరువులు భూమి లోపల పొరలోకి చొచ్చుకొని పోయి వృధా కావు. మురుగునీటి సమస్య తగ్గుతుంది. వాతావరణ సమతుల్యతకు ఎటువంటి హాని కలగదు. ఈ బిందు సేద్య వ్యవస్థలు భాగాల గురించి ఒక్కసారి మీరు తెలుసుకుంటే బాగుంటుంది. బిందు సేద్య పద్ధతిలో అమర్చే పరికరాలను 3 భాగాలుగా విభజిస్తారు. 1, నీటిని ఎరువును అదుపు చేసే విభాగంలోని భాగాలు. దీనిలో నాన్ రిటర్న్ కవాటము, గాలిగొట్టము, పీడన సూచికలు, ఇసుక ఫిల్టర్, జల్లెడ ఫిల్టర్, ఎరువుల ట్యాంకు, త్రోటల్ కవాటం, ప్రెషర్ గేజ్, ఇతర ఫిట్టింగులు ఉంటాయి. నీటిని ఎరువును అదుపు చేసే విభాగం నీటిని శుభ్రం చేసి ప్రవాహ గతిని నియంత్రిస్తుంది. ఎరువులను సేద్యపు నీటితో కలుపుతుంది. ఈ భాగంలో గల పీడన సూచికల ద్వారా ఫిల్టర్లు సరిగా పనిచేస్తున్నది లేనిది తెలుసుకోవచ్చు. ఈ విభాగం నుంచి వచ్చే నీరు ముందుగా ప్రధాన పైపు గుండా ఉప ప్రధాన పైపులోకి వస్తుంది. ఉప ప్రధాన పైపుకి లాటరల్ పైపులు బిగించి ఉంటాయి. ఉప ప్రధాన పైపుకు ముందుగా గల కంట్రోల్ కవాటం ద్వారా నీటి ప్రవాహాన్ని నియంత్రణ చేసుకోవాలి. ఉప ప్రధాన పైపు చివరన మూసివేసి ఉంచాలి. ప్రధాన పైపులు 63 మిల్లీమీటర్ల నుండి 110 మిల్లీమీటర్ల సైజులలో, ఇక ఉప ప్రధాన పైపులు 40 మిల్లీమీటర్ల నుండి 50 మిల్లీమీటర్ల సైజులో లభ్యమవుతాయి. ఇక నీటిని విస్తరింపజేసే విభాగం. ఈ విభాగంలో ప్రధాన ఉప ప్రధాన పైపు లైన్లు, కంట్రోల్ కవాటము, ఫ్లష్ కవాటము, ఇతర ఫిట్టింగులు ఉంటాయి. ఉప ప్రధాన పైపులో ప్రవహించే నీరు లాటరల్ పైపులోకి డ్రిప్పర్ల ద్వారా బయటకు వస్తుంది. లాటరల్ పైపును ఉప ప్రధాన పైపుకు జోడించుటకు గ్రోమేట్ టేకాఫ్ నిపుల్ లాటరల్ పైపు మీద డ్రిప్పర్లు నిర్ణీత అంతర దూరంలో బిగించబడి ఉంటాయి. లాటరల్ పైపులు 2 రకాలు, అనగా ఆన్లైన్ లాటరల్, ఇన్లైన్ లాటరల్స్ అని. ఆన్లైన్ డ్రిప్పర్లు గంటకు 2 నుండి 14 లీటర్ల నీటిని విడుదల చేయగలవు. ఇవి పీడన సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇన్లైన్ డ్రిప్పర్లు గంటకు 2 నుండి 8 లీటర్ల నీటిని విడుదల చేయగలవు. ప్రతి లాటరల్ పైపు చివరన మూతతో మూసివేయాలి. బావి నుండి తోడిన నీరు ప్రధాన పైపులోకి వచ్చే ముందు 2 రకాల ఫిల్టర్ల గుండా ప్రవహిస్తుంది. దీని వలన నీటిలో ఉండే మట్టి కణాలు, చెత్త, నాచు ఓడబోయబడతాయి. లేకపోతే అవి డ్రిప్పర్లలో చేరి నీటి ప్రవాహానికి అడ్డుపడతాయి. ఈ ఫిల్టర్లలో మొదటి దానిని ఇసుక కంకర ఫిల్టర్ చేసి లేదా కంకర్ ఫిల్టర్ అని
రెండవ దానిని జల్లెడ

ఫిల్టర్ అని అంటారు. బావి నీటిని బిందు సేద్యానికి ఉపయోగించేటప్పుడు ఈ రెండు రకాల ఫిల్టర్లను తప్పనిసరిగా అమర్చుకోవాలి. బోరుబావి నీరు అయితే జల్లెడ ఫిల్టరు ఒకటే సరిపోతుంది. భూగర్భ జలాలు బాగా అడుగంటిపోయిన ప్రాంతాలలో నీటిని చాలా లోతు నుంచి తీసుకుని రావడం వల్ల ఎక్కువ ఖనిజ లవణాలు, ఇసుక రేణువులు నీటిలో కలవడం జరుగుతుంది. కావున ఈ ప్రాంతాలలో మూడవ ఫిల్టర్ అయిన హైడ్రోసైక్లోన్ తప్పనిసరిగా అమర్చుకోవాలి. తద్వారా ఎక్కువ ఇసుక లవణాలు ఇక్కడే వడబోయబడతాయి. ఇక మూడవది నీటిని సక్రమ రీతిలో సరఫరా చేయు విభాగం. బిందు సేద్య వ్యవస్థలో వేసే పంటను బట్టి ఐదు పద్ధతులుగా విభజించారు. అనగా ఆన్లైన్ డ్రిప్ పద్ధతి, ఇన్లైన్ డ్రిప్ పద్ధతి, మైక్రోజెట్ పద్ధతి, మినీ మైక్రోజెట్ పద్ధతి, పొగమంచు ఇరిగేషన్ పద్ధతి. ఇక ఆన్లైన్ డ్రిప్ పద్ధతి అంటే ఈ పద్ధతిలో నీరు బొట్టు రూపంలో మొక్క వేర్లకు చేరుతుంది. ఆన్లైన్ డ్రిప్ పద్ధతిలో డ్రిప్పర్ను లాటరల్ పైపు ఉపరితలం మీద బిగించబడి ఉంటాయి. ఈ పద్ధతిని ఎక్కువగా మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉన్న పంటలైనటువంటి పండ్ల తోటలైన మామిడి, బత్తాయి, నిమ్మ, ద్రాక్ష, కొబ్బరి, అరటి తోటలకు వినియోగించబడుతుంది. ఇక ఇన్లైన్ డ్రిప్ పద్ధతి. ఈ ఇన్లైన్ పద్ధతిలో డ్రిప్పర్లు లాటరల్ పైపు లోపల అమర్చబడి ఉంటాయి. మొక్కల మధ్య దూరం తక్కువగా ఉన్న కూరగాయలు, పూల మొక్కలకు ఈ ఇన్లైన్ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. జంటసాల పద్ధతిలో సాగు చేసే చెరుకు, పత్తి, గులాబీ పంటలకు ఇన్లైన్ బిందు సేద్యము వాడుకోవచ్చు. ఈ పద్ధతి ముఖ్యంగా చెరుకు, పత్తి, కూరగాయలు, పూల తోటలకు ఉపయోగించుకోవచ్చు. ఇక మూడవదైన మైక్రోజెట్ పద్ధతి. ఈ పద్ధతిలో నీటిని జల్లు రూపంలో భూమి నుండి 50 సెంటీమీటర్లు ఎత్తు మించకుండా వృత్తాకారంగా లాటరల్ లైన్ పైన అమర్చిన జెట్స్ ద్వారా మొక్కకు నీరు అందించడం జరుగుతుంది. ఈ పద్ధతిని ఎక్కువగా ఇసుక నేలల్లో, ఎక్కువ నీరు ఇంకిపోయే భూములలో, ఎత్తు పంటలైనటువంటి మామిడి, కొబ్బరి, నిమ్మ, పామాయిల్ తోటలకు, గ్రీన్ హౌస్, షేడ్ నెట్లలో వేసే నర్సరీలకు, పూల మొక్కలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక నాలుగవది మినీ మైక్రోజెట్ పద్ధతి. ఈ పద్ధతి కూడా మైక్రోజెట్ ఇరిగేషన్ పద్ధతి మాదిరిదే. కానీ ఈ పద్ధతిలో లాటరల్స్ పైన అమర్చిన మైక్రో స్ప్రింక్లర్లు అటు ఇటు తిరిగే పరికరము అమర్చబడి ఉంటుంది. ఇక పొగమంచు ఇరిగేషన్ పద్ధతి. ఈ పద్ధతిలో లాటరల్ పైన పొగమంచు రూపంలో వెదజల్లే పరికరాన్ని అమర్చుతారు. ఈ పద్ధతిలో నీరు పొగ రూపంలో వెదజల్లబడుతుంది. ఈ పద్ధతిని ఎక్కువగా హరిత గృహాల లోపల ఎల్లప్పుడూ తేమ ఉండటానికి వాడుకుంటారు. బిందు సేద్యం నీటిపారుదల పద్ధతికి అనుకూలమైన పంటల వివరాలు ఒకసారి మీకు తెలియజేస్తున్నాము. బిందు సేద్యం పద్ధతిని వివిధ వాణిజ్య పంటలు, కూరగాయ పంటలు, దుంప పంటలు, గడ్డ పంటలు, ఆకుకూరలు, పండ్ల తోటలు, తోట పంటలు, సుగంధ ద్రవ్యాలు, కలప పంటలు, ఔషధ పంటలు, పూల పంటలు మొదలగు పంటలలో అమర్చుకోవచ్చు. ప్రస్తుతం వ్యవసాయ రంగం పురోభివృద్ధి చెందాలంటే రైతులు ఆధునిక నీటి పారుదల పద్ధతులైన బిందు సేద్యమును ఉపయోగించుకుని సహజంగా లభించే జల వనరులను సక్రమంగా, సమర్థవంతంగా వినియోగించుకుని అధిక దిగుబడులు పొందడమే కాకుండా విలువైన నీటిని కూడా ఆదా చేయడం జరుగుతుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు ఈ విధంగా మన రైతు సోదరులకు తెలియజేశారు.

ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో రాజేందర్ నగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్ బాబు గారు పాల్గొని అధిక పాల ఉత్పత్తికి మేలు జాతి పశువుల ఎంపిక ఈ అంశం గురించి రైతు సోదరుల సందేహాలకు ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడు కోడ్ జత చేసి 2324 0852, మరొక నెంబరు 2324

2 4 0 8 5 3, మరొక నెంబరు 2 9 5 5 0 9 2 3. ఈ నెంబర్లు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకునవచ్చు. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ఓమల్లి చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట, రచన బండారు దానయ్య, కవి సంగీతం సునీల్ కశ్యప్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, వడగాల్పులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్ నార్వే సంబంధాలను గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, బ్లూ ఎకానమీ, గ్రీన్ ట్రాన్సిషన్ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధనం, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు, కృత్రిమ మేధ, అంతరిక్షం, ఆర్కిటిక్ ప్రాంతాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించారు. గత ఏడాది అమల్లోకి వచ్చిన

భారత్ ఈఎఫ్టీఏ ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సాంకేతిక సహకారం, ఉపాధి కల్పనకు అపారమైన అవకాశాలు అందిస్తుందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. గత ఏడాది పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కారణంగా వాయిదాపడిన తన నార్వే పర్యటనను గుర్తు చేసుకుంటూ, ఆ కష్టకాలంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు అండగా నిలిచిన నార్వేకు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రెండు ప్రధాన సముద్ర తీర దేశాలుగా నౌకాదళ భద్రత సామర్థ్య పెంపులో కలిసి పనిచేస్తామని చెప్పారు. అంతర్జాతీయ నియమాలను తాము విశ్వసిస్తామని, ఏ సమస్యను కూడా కేవలం సైనిక ఘర్షణ ద్వారా పరిష్కరించలేమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థల సంస్కరణలతో పాటు ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని నేతలు పునరుద్ఘాటించారు. ఐదు దేశాల పర్యటనలో చివరి భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఇటలీ రాజధాని రోమ్ నగరానికి చేరుకుంటారు. ఇటలీ ప్రధాని జార్జియో మెలోని ఆహ్వానం మేరకు ఆయన అక్కడ రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ జార్జియో మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ఇటలీ అధ్యకులు సెర్గియో మట్టరెల్లాను కూడా కలుసుకుంటారు. రెండు దేశాల మధ్య వర్తక పెట్టుబడులను మరింత పెంపొందించడానికి మోదీ అక్కడి వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. ఇటలీ ప్రధానితో జరిగే ప్రతినిధుల స్థాయి చర్చల్లో సముద్ర తీర భద్రత, పటిష్ట సంబంధాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మొదట వియత్నాం రాజధాని హనోయికి చేరుకుంటారు. రాజ్నాథ్ సింగ్ ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడంతో పాటు వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్ర తీర ఉమ్మడి సహకారాన్ని పెంపొందించడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ దక్షిణ కొరియా పర్యటనకు వెళ్తారు. అక్కడ దక్షిణ కొరియా రక్షణ మంత్రి అన్గ్యూ బ్యాక్తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని సమీక్షించడంతో పాటుగా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై వారు అభిప్రాయాలు పంచుకుంటారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తును వేగం చేస్తూ ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ ప్రాంతాల నుంచి 10 మంది నిందితులను అరెస్టు చేశారు. గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లోని 5 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. పరీక్షకు ముందే లీకైన కెమిస్ట్రీ, బయాలజీ పేపర్ల లీకేజీకి ఉన్న అసలు మూలాలను ఇప్పటివరకు జరిగిన విచారణలో అధికారులు గుర్తించారు. ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా లాతూర్ ప్రధాన కేంద్రంగా 9 శాఖలతో నడుస్తూ విద్యార్థులకు నీట్ యూజీ కోచింగ్ ఇచ్చే ప్రముఖ ఆర్సీసీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రొఫెసర్ శివరాజ్ మోటేగావ్కర్ను సీబీఐ అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో సంబంధం ఉన్న కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణితో ఈయనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్టు దర్యాప్తులో తేలింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి భారతదేశ స్వచ్ఛ ఇంధన పరివర్తన ప్రణాళికపై చర్చించడానికి ఈరోజు మంత్రిత్వ శాఖాధికారులు, అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ప్రతినిధులు, పునరుత్పాదక ఇంధన రంగానికి చెందిన ముఖ్య భాగస్వాములతో సమావేశమయ్యారు. ఈ ఏడాది నవంబర్లో జరగబోయే భారత్ పునరుత్పాదక ఇంధన సదస్సు గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు మంత్రి జోషి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పరిశ్రమల అధినేతలు, విధాన నిర్ణేతలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. పునరుత్పాదక ఇంధనం వాతావరణ కార్యాచరణలో భారతదేశం సాధిస్తున్న ఎదుగుదలను ప్రపంచానికి చాటి చెప్పడానికి, అంతర్జాతీయ భాగస్వాములను బలోపేతం చేయడానికి ఈ సమ్మిట్ ఎంతగానో దోహదపడుతుందని మంత్రి వివరించారు. అమెరికా ఉన్నత స్థాయి పరిశ్రమల ప్రతినిధి బృందం ఈరోజు కేంద్ర మంత్రి డాక్టర్ జిత్

0: జితేంద్రసింగ్తో సమావేశమై భారత అణురంగంలో ప్రైవేటు పెట్టుబడులు, పారిశ్రామిక భాగస్వామ్యాలపై చర్చించింది. ఇందులో అమెరికా అణు పరిశ్రమ ప్రతినిధులు, భారత్ అమెరికా పౌర అణు ఇంధన సహకార అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇరుదేశాల మధ్య సైన్స్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో బలమైన భాగస్వామ్యం ఉందన్నారు. యుఎస్ ఇండియా ట్రస్ట్ తీసుకునే చర్యలతో సరికొత్త సాంకేతికతల్లో సహకారం పెరుగుతుందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న 8.8 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచడమే భారత్ లక్ష్యమని చెప్పారు. ఈ వృద్ది వల్ల గ్లోబల్ పార్ట్నర్షిప్లు, తయారీ, పరిశోధనా రంగాల్లో భారీ అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, వడగాల్పులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ సమగ్ర ప్రజారోగ్య సలహాపత్రాన్ని జారీ చేసింది. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం, కాటన్ దుస్తులు ధరించడం, ఎండలో తిరక్కపోవడం, పండ్ల రసాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలను సూచించింది. కళ్లు తిరగడం, తలనొప్పి, స్పృహ తప్పడం వంటి వడదెబ్బ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో 108, 102 నెంబర్లను సంప్రదించాలని పేర్కొంది. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, కార్మికులకు ప్రత్యేక సంరక్షణ అవసరమని పేర్కొంది. వడగాల్పులను తట్టుకోవడానికి ఆయుర్వేదం, హోమియోపతి వంటి ఆయుష్ విధానాల ద్వారా మజ్జిగ, కొబ్బరినీరు, నింబూకఫల పానకం వంటి సాంప్రదాయ పానీయాలను, అలాగే పుచ్చకాయ, దోసకాయ వంటి చలవ చేసే ఆహార పదార్థాలను రోజువారీ డైట్లో చేర్చుకోవాలని ఆయుష్ శాఖ సిఫారసు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 పాయింట్లు సాధించి 3వ స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 12 పాయింట్లు సాధించి 5వ స్థానంలో నిలిచింది. టాప్ 4లో చోటు దక్కించుకోవడానికి ఈ జట్టుకు ఇంకా అవకాశాలున్నాయి. ఈ నెల 26వ తేదీన కేరళంలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి 4 రోజులు అటు ఇటుగా రుతుపవనాలు ప్రవేశిస్తాయని, రాబోయే 2 నుండి 3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15.

ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో అధిక పాల ఉత్పత్తికి మేలు జాతి పశువుల ఎంపిక ఈ అంశం గురించి రాజేందర్ నగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్ బాబు గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ అనుసంధానకర్త ఎస్ రామ్ గోపాల్ గారు.

నేటి ఆధునిక కాలంలో జనాభా పెరుగుతుంది, జనాభా పెరుగుదల ఉన్నట్టుగా మనకు పంటలు కానీ పశు సంపద కానీ పెరుగుతూ ఉండడం లేదు. ఇటువంటి సందర్భంలో ఈ పశు సంపదను మనం పెంచుకోవాలి, పశువుల నుండి మనం పాల ఉత్పత్తి సాధించి మన పౌరులందరికీ మనం అందజేయాలి, ఆరోగ్యాన్ని కాపాడాలి. ముఖ్యంగా రైతు సోదరులు,

0: పశు పోషకులు, పశుపాలకులు ఈ పశు సంపద పట్ల శ్రద్ధ వహించి పెంచుకోవాల్సిన అవసరం తరుణం ఉంది. అదే కాకుండా ఇప్పుడు వేసవి కాలంలో వేలకు వేలు పెట్టి పాలిచ్చే ఆవులను, గేదెలను పోషిస్తూ ఉంటారు మన పశుపాలకులు, పశుపోషకులు. మరి ఇటువంటి సందర్భంలో మన ఆరోగ్యం అయితే మనం చక్కగా చూసుకుంటాం. ఎండాకాలం వచ్చిందంటే చల్లటి పానీయాలు తాగుతుంటాం, మనం కొబ్బరి బొండాలు తాగుతుంటాం, చక్కటి ఫలాలు పండ్లు తింటుంటాము, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటాం. మరి ఈ ఆవులు, గేదెలు పాలిచ్చే ముఖ్యంగా పశువులకు ఏమేమి అందించాలి, మనం ఎటువంటి ఆహారం అందించాలి, ఎటువంటి వసతి ఏర్పాటు చేసుకొని ఈ చక్కగా ఈ పాల ఉత్పత్తి సాధించుకోవాలనే వివరాలు తెలుసుకుంటూ, అలాగే ఈ అధిక పాల ఉత్పత్తికి ఎటువంటి మేలుజాతి పశువులను ఎంపిక చేసుకోవాలి, మన దేశంలో అత్యధిక పాలిచ్చే సంతతులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఉత్తర భారతదేశంలోనా సౌత్ ఇండియాలోనా, మరి ఈ జాతులను ఏ విధంగా ఎంపిక చేసుకొని ఏ విధంగా మనము కాపాడుకొని పెంచుకొని అధిక పాలను ఉత్పత్తి చేసుకొని చక్కటి ఆదాయాన్ని పొందాలి, ఇవి ఇప్పుడు ఉన్నటువంటి మన ముందున్నటువంటి సవాళ్ళు. ఈ వివరాలని సమగ్రంగా మనకు తెలియజేసేందుకు రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్ బాబు గారు మన ఆకాశవాణి స్టూడియోకి వచ్చేశారు. వారిని అడిగి సమగ్రమైన సమాచారం మనం తెలుసుకుందాం, ఇక వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి సుధీర్ బాబు గారు.
1: నమస్తే అండి.
0: ముందుగా తెలియజేయండి, మన దేశంలో మేలుజాతి పశువుల ఎంపిక గురించి మాట్లాడితే పశువులలో ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో మనం గేదెలు ఎక్కువగా మనం ఇక్కడ ఉత్పత్తి పాలన గేదెల ద్వారా పాల ఉత్పత్తి మనం చేస్తుంటాం. ఈ ఏ గేదెలను ఈ ఎంపిక చేసుకోవాలి, ఎంపిక చేసుకుని చక్కటి పాలను ఉత్పత్తి చేసుకోవాలి, ఆ యొక్క మేలుజాతి గేదెలు గురించి ముందుగా వివరించండి.
1: తప్పకుండా అండి. నమస్తే. అయితే మనకి పాడి పరిశ్రమకు ముఖ్యంగా మనకి రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటేమో పశు జాతులు అంటే మన ఆవు జాతి, తర్వాత గేదె జాతి. తర్వాత మన దగ్గర ఈ ఆవు జాతిలో మన దేశవాళిగా మనకి అవైలబుల్ ఉన్నవి ఒంగోలు మరియు డియోని. ఇది కాకుండా గేదె జాతిలో మనము ముఖ్యంగా అంటే మన ఏవైతే గ్రేడ్ అంటారు, గ్రేడ్ ముర్రా కానీ లేకపోతే ప్యూర్ ముర్రా కానీ ఇవి మనము వాడుకలో ఉంచుకున్నాము. ఇది కాకుండా మనకి ఎగ్జాటిక్లో ఆవులలో మనకి హోల్షన్ ఫ్రీషను, తర్వాత జెర్సీ అని మనకి అవైలబుల్ ఉన్నాయి. ఈ హోల్షన్ ఫ్రీషను ఒక ఈతకి 3,000 నుంచి 3,500 లీటర్ల పాలు ఇస్తుందండి. తర్వాత పాలలో వచ్చేసి మనకి 3.5 నుంచి 4% వరకు వెన్న శాతము వీటిలో ఉంటుందండి. అదే మనకి జెర్సీ సంకరజాతి ఆవు అయితే ఈతకి 2,500 లీటర్ల పాలను ఉత్పత్తి ఇస్తుందండి. తర్వాత పాలలో 4 నుంచి 5% వరకు వెన్న ఉంటుందండి. అదే గేదెతో మనం పాడి పరిశ్రమ ప్రారంభించాలనుకుంటే మాత్రం మనకి అయితే ముందుగా చెప్పాను కదండి, మనకి ముర్రా జాతి మరియు వాటి యొక్క గ్రేడెడ్ అంటే మన నాసి రకం పశువులు అయితే మనకి దేశవాళిగా అవైలబుల్ ఉన్నాయో 1 నుంచి 2 లీటర్లు ఇచ్చే పాలు ఇచ్చే గేదెలు ఉంటాయో వాటిని మనము ఈ ముర్రా జాతి వాటితో మన కృత్రిమ గర్భధారణ చేసినట్లయితే మనకి అవి గ్రేడెడ్ ముర్రాగా అవి రూపాంతరం చెందుతాయి. ఈ పాడి పశువు రోజుకి కనీసము 8 లీటర్ల పాలని ఇస్తుందండి. తర్వాత ఈతకి 2,500 నుంచి 3,000 లీటర్ల వరకు పాలని ఇస్తుందండి. సో ఈ విధంగా అంటే మనకి ఏంటంటే దేశవాళీ పశువులు లేదా నాసిరకం పశువులను ఏవైతే రోజుకి 1 నుంచి 2 లీటర్ల పాలు ఇస్తున్నాయో వాటిని మనము ఈ జెర్సీ హోల్షన్తో మనం క్రాస్ చేసుకుని అప్గ్రేడ్ చేసుకోవడము ఆవులలో అయితే, అదే మనకి ఈ మన బర్రెలు అయితే మనకి ముర్రాతో క్రాస్ చేపించుకొని గ్రేడ్ చేపించుకోవడం వల్ల కూడా మనొక ఉత్పత్తిని పెంచుకోవడం అండి. ఎందుకంటే ఇది ఉత్పాదక మేపు అంటారు, అంటే మనకి మెయింటెనెన్స్ రేషన్ అంటారు. మీకు అర్థం చేసుకోవాల్సిందంటే పశువు తన యొక్క దిగుబడి అంటే పాలు ఇచ్చే క్రమంలో 1 లీటర్లు ఇచ్చినా సరే తన యొక్క మెయింటెనెన్స్ కోసము ఎగ్జాంపుల్గా 10 నుంచి 20 కేజీల మేత తింటుంది అనుకోండి. అది 1 లీటరు 2 లీటర్లు ఇచ్చే పాలిచ్చే పశువు కూడా 20 కేజీల మేత తింటుందండి. అదే 8 లీటర్ల పాలిచ్చే పశువు

0: కూడా తన యొక్క మెయింటెనెన్స్ కోసం 20 కేజీల మేతనే తింటుందండి. అంటే 20 కేజీల మేత తిని కూడా అది 2 లీటర్లు పాలే ఇస్తుందండి, అదైతే దేశవాళీ అయితే నాసిరకం పశువు అయితే. అదే గ్రేడెడ్ లేదా ముర్రా అయినా సరే అదే 20 కేజీలు తిని 8 లీటర్లు పాలు ఇస్తుంది. కాకపోతే మేతలో ఖర్చు తగ్గించుకోగలిగిన వాళ్ళం అవుతాము, ఉత్పత్తి కూడా ఎక్కువ ఉంటుందండి.
1: అయితే మీరు అన్నట్లు ఈ ముర్రా జాతి కానీ గ్రేడెడ్ ముర్రా జాతి కానీ ఈ పశువులో మనం ఈ గేదెల్లో మనం వాటిని చక్కగా సంరక్షించుకుంటే చక్కటి ఉత్పత్తి పాల ఉత్పత్తి ఆదాయం పొందవచ్చు అంటారు.
0: అవునండి.
1: మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు శ్రోతలకు ఈరోజు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఫోన్ నంబర్లు ఒకసారి గుర్తు చేస్తాను. ఈరోజు అంశం వచ్చేసి అధిక పాల ఉత్పత్తికి మేలుజాతి పశువుల ఎంపిక గురించి తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ సుధీర్ బాబు గారు. మరి మీరు చేయవలసిన ఫోన్ నంబర్లు 0404 STD కోడ్ జత చేసి 232408852 నంబరుకు కానీ 232408853 ఈ నంబర్కు కానీ ఫోన్ చేసి మీకేమైనా సందేహాలున్నా ప్రశ్నలున్నా నేరుగా మీరు అడగండి. సుధీర్ బాబు గారు ఇక్కడ మీకు చక్కటి సమాధానాలు సమాచారాన్ని అందజేస్తారు. ఈ చిన్నపాటి ప్రకటన మీరందరూ విని ఉంటారని ఆశిస్తూ ఇక కార్యక్రమంలోకి వెళ్దాం. అయితే ఇప్పుడు గేదెల గురించి మీరు గ్రేడెడ్ ముర్రా జాతి ఈ యొక్క ముర్రా జాతి పశువులు అయితే బాగుంటుందని మీరు తెలియజేశారు. ఆవులలో కూడా మీరు కొన్ని వివరాలు అందించారు. మరి ఆవులను ఏ విధంగా మనం ఎంపిక చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఈ ఆవులు గ్రేడెడ్ కానీ మంచి ఈ ఆవులు కానీ మనం తెచ్చుకోవాలంటే ఎక్కడుండి మనం తెచ్చుకోవాలి, లేదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, తర్వాత పశు వైద్య కళాశాలల ద్వారా పశు వైద్యశాలల ద్వారా మనం ఈ యొక్క మేలుజాతి ఆవులను తెచ్చుకోవచ్చు, మరి ఎటువంటి విధానాలు మన రాష్ట్రంలో ఉన్నాయి వివరించండి.
0: తప్పకుండా అండి. అయితే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను మన దేశవాళిలో మనకి ఒకటేమో మనకి అంటే లోకల్గా అయితేనేమో మన ఒంగోలు డియోన్ ఉంది. ఇది కాకుండా కూడా నార్త్లో మనకి ఈ సాహివాలు గిర్ ఇవన్నీ రకాలు ఉన్నాయండి. కాకపోతే మనకి ఏంటంటే ఎక్కువ ఉత్పత్తి కావాలి, పాల ఉత్పత్తి కావాలంటే మనం రాష్ట్రంలో ఉపయోగించే విదేశీ జాతులు ఏవైతే ఉన్నాయో అండి అవి మనకి ముఖ్యంగా 2 రకాలుగా ఉన్నాయండి. ఒకటేమో జెర్సీ ఆవు, ఇంకోటి ఏంటంటే హోల్షన్ ఫ్రేషన్ జాతి యొక్క ఆవు అండి. అధిక పాల దిగుబడి కావాలంటే విదేశీ జాతి పశువులు అనే వీర్యాన్ని మనం ఉపయోగించవచ్చు. తర్వాత ఏదైతే మన లోకల్ అంటే మన సంకర జాతి ఆవులు ఉంటాయో వాటితో వీటి యొక్క వీర్యాన్ని మనం తీసుకునగలిగితే, ఈ కార్యక్రమం తీసుకునగలిగితే మన దేశవాళీ పశువులలో ఉన్న పాల ఉత్పత్తి శక్తి పెంపొందించిన వాళ్ళం అవుతాము. తర్వాత ఈ విదేశీ జాతి యొక్క లక్షణాలు కూడా మన దాంట్లో ఇంక్లూడ్ చేసిన వాళ్ళం అవుతాము. అదే మన ప్యూర్ జెర్సీ ఆవు అయితే ఒకటి ఏంటంటే ఇది వచ్చేసి ఇంగ్లాండ్లో పుట్టిందండి. తర్వాత ఈ జాతి ఏమంటారండి విదేశీ జాతిలో అన్నిటికంటే చెప్పాలంటే జెర్సీ చిన్నది వీటి యొక్క. తర్వాత ఈ జెర్సీ ఆవు దిగుబడి రోజుకి 15 నుంచి 20 లీటర్ల వరకు ఉంటుందండి. తర్వాత ఒకవేళ మనము సంకరం చేసుకుంటే కనుక మన దేశవాళీ ఆవులతో వీటి యొక్క సంకరజాతి ఆవుల ఉత్పత్తి వచ్చేసి మనకి సరాసరిగా 8 నుంచి 10 లీటర్ల వరకు ఉంటుందండి. అంటే ఈతకి మనకి 2500 నుంచి 3000 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుందండి. కాకపోతే దీంట్లో 1% వచ్చేసి మనకి ఈ సంకరజాతి కానీ సంకరజాతిలో 5.3% వరకు ఉంటుందండి. అదే ప్యూర్ అయితే మాత్రం మనకి ఎంత కాదన్నా సరే 6% తగ్గకుండా మనకి 1% వస్తుందండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మనకి హోల్షన్ ఫ్రేషన్ జాతి అయితే మాత్రము ఇదేమో హాలెండ్ యొక్క దేశం సంబంధించిన జాతి అండి. తర్వాత ఇది అన్నిటికంటే చెప్పాలంటే విదేశీ జాతులు అన్నిటికంటే ఎక్కువగా అంటే మనం ఎక్కువగా మనము పోషించుతున్న మన రాష్ట్రంలో పోషించుతున్న బ్రీడ్ అండి. ఇది శరీరము పొడవుగా లావుగా ఉంటుందండి. తర్వాత ఈ దీని యొక్క ఉత్పత్తి వచ్చేసి మనకి 20 నుంచి 30 లీటర్ల వరకు ఉంటుందండి. అదే ఇది చెప్తున్నది హయ్యెస్ట్ అండి. అంటే మనకి ప్రతి ఈతకి 6000 నుంచి 7000 లీటర్ల వరకు తన పాల దిగుబడిని ఇస్తుందండి. అండ్ తర్వాత కాబట్టి దీంట్లో 1% మాత్రం చాలా తక్కువ ఉంటుందండి, 3.5% వరకే ఉంటుందండి దీంట్లో. తర్వాత దీని యొక్క ఎట్లా గుర్తుపెడతారంటే నల్లని తెల్లని మచ్చతో కలిగి ఉంటుంది. తర్వాత ఇది మనము ఈ ఈ ఈ జాతి లక్షణాలని మనము

0: ఇండియన్ ద్వారా కూడా మన దేశవాళీ ఆవులతో క్రాస్ చేసి మనము వీటి యొక్క
1: ఉత్పత్తి కూడా
0: లక్షణాలని
1: ఉత్పత్తి చేసుకొని పాలను కూడా ఉత్పత్తి
0: చేసుకోవచ్చు అండి. తప్పకుండా.
1: మరి సాహివాల్, గిర్ ఈ యొక్క జాతులు మన దేశీయమైనటువంటి జాతులు బాగా ఉత్పత్తి, ఈ పాల ఉత్పత్తికి బాగా ఉపయోగపడతాయంటారు. మరి వాటిని కూడా మన తెలంగాణ ప్రాంతంలో కూడా పెంచడం జరుగుతుంది. మరి వాటి గురించి ఎటువంటి వివరాలు మీరు అందిస్తారు రైతు సోదరులకు?
0: తప్పకుండా అండి. ఎందుకంటే ఈ మనకి దేశవాళిగా అంటే మన తెలంగాణ తర్వాత ఆంధ్ర సంబంధించిన వరకు ఏదైతే ఒంగోలు జాతి ఉంది, ఏదైతే డ్యోని జాతి ఉన్నాయో ఇవి వచ్చేసి వాటిని ఏమంటారంటే డ్యూయల్ పర్పస్ అంటారు. అంటే ఏంటంటే అది పూర్తిగా పాల దిగుబడి ఇచ్చే జాతి కాదు అట్లని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే మనకి డ్రాట్ పర్పస్ అంటే పనికి, అంటే మనకి ప్లవింగ్, ఈ దుక్కి దున్నే పనులు, తర్వాత ఈ పని చేసే ఆవులు. అంటే మనకి ఏంటంటే ఒంగోలు వచ్చేసి రెండు విధాలుగా పనికొస్తుంది కాబట్టి అది ప్యూర్గా పాల దిగుబడి ఇచ్చే విధంగా తన యొక్క పూర్తి లక్షణాలు కానీ స్వయంగా కూడా దాని యొక్క మేకప్ వచ్చేసి డ్యువల్ పర్పస్ బ్రీడ్ అండి. కానీ సాహివాలు, గిర్ మాత్రం అది డ్యువల్ పర్పస్ కంటే ఎక్కువ చెప్పాలంటే పాల ఉత్పత్తికి మొగ్గు చూపే విధంగా ఉంటాయండి. కాబట్టి మీరు ఈ నార్త్లో అంటే మన పాకిస్తాన్ బార్డరు, తర్వాత హర్యానా బార్డరు, పంజాబ్ బార్డర్ నుంచి తెచ్చుకున్న ఈ సాహివాలు, గిర్ ఇవి వచ్చేసి మనకి అధిక పాల దిగుబడి, తర్వాత వెన్న శాతంతో మనకి కలిగి ఉంటాయండి. కాకపోతే ఏంటంటే అవి నార్త్ ఏరియా సంబంధించినవి కాబట్టి కొద్దిగా ఎండ తీవ్రతకి కొంచెం అది తట్టుకునే విధంగా ఉండదు కాబట్టి మనం కొంచెం కేర్ తీసుకోవాలి. తర్వాత వాటికి జన్యుపరంగా ఉన్న పొటెన్షియల్ని మనం ట్యాప్ చేయడానికి మంచి మేతనిచ్చి మనము పెంచుకోవాలండి. అదే మనకి ఒంగోలు లేకపోతే డ్యూని కానీ మనకి మేతలో ఏమన్నా ల్యాక్యునే ఉన్నా, తర్వాత కొన్ని పొరపాట్లు ఉన్నా తట్టుకుంటుంది. కానీ గిర్, సాహివాల్ మాత్రం వాటికి మంచి పోషణ, మంచి యాజమాన్య పద్ధతులు పాటించాలండి వాటికి.
1: అయితే సాహివాల్, ఈ గిర్ ఆవుల ద్వారా మనం ఉత్పత్తి, పాల ఉత్పత్తి ఎన్ని లీటర్లు మనం పొందవచ్చు, ఆ వివరాలు ఒకసారి?
0: సార్, ఇది మనకి ఆల్మోస్ట్ 2500 వరకు ప్రతి ఈతకి ఇస్తుందండి. తర్వాత 4 లీటర్ 4% ఫ్యాట్తో ఉంటుందండి.
1: మరి ఇటువంటి సందర్భంలో రైతులు, ఆసక్తితో ఉన్నటువంటి రైతులు, మరి మీరు మేల్జాతి ఆవులు, ఈ గిర్, సాహివాల్ అంటున్నారు, జెర్సీ అంటున్నారు, ఆసక్తి ఎక్కువ రైతులు తెచ్చుకొని పెంచుకోవాలంటే మరి ఎటువంటి జాగ్రత్తలు, పాకలు ఏ విధంగా నిర్మించుకోవాలి, ఎందుకంటే అవి ఎండకు తట్టుకోవని కూడా మీరు వివరిస్తున్నారు కదా?
0: అవునండి.
1: మరి ఎటువంటి వసతులు ఏర్పాటు చేసుకుంటే ఈ యొక్క చక్కటి అధిక పాల ఉత్పత్తి సాధిస్తారు రైతులు, ఆ వివరాలు తెలియజేయండి.
0: తప్పకుండా అండి. అయితే మనకి ముందుగానే మనకి ఏదైతే మన పాల ఉత్పత్తికి సంబంధించిన పశువులను ఎక్కడైతే మనం అమర్చుకోవాలనుకుంటున్నామో లేదా కొట్టం ఏర్పరచుకోవాలనుకుంటున్నామో మనము కంపల్సరిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి మేత అవైలబిలిటీ ఉండాలండి. అంటే పాడి పరిశ్రమ ప్రారంభించే ప్రాంతానికి దగ్గరలో తగినంత ఎండు మేత లభ్యత ఉండాలి. అట్లాగే వరిగడ్డి ఖర్చు తగ్గించుకోవాలి, తర్వాత రవాణా ఖర్చు తగ్గించుకోవాలి, తర్వాత ఈ సౌకర్యాలతో పాటు మనకి దాణా ఖర్చు, తర్వాత ఎండుగడ్డి, పచ్చిగడ్డి ఉన్న ప్రాంతాల దగ్గరలో మనము ఈ పాకను ఏర్పరచుకోవాలి. ఒకటి, పాక ఏర్పరచుకునే ఏరియా కొంచెం ఎత్తులో ఉండాలి, నీళ్లు అక్కడ అంటే డ్రైనేజ్ వ్యవస్థ బాగా ఉండి నీరు అక్కడ చేరుకుని కుంటలుగా ఫామ్ కాకుండా, అంటే నీరు పడినా సరే తొందరగా జారిపోయే విధంగా ఉండాలి. తర్వాత మనకి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే టైంలో ఎండ ఎక్కువ పడకుండా ఉండే విధంగా చెట్లు పెట్టుకుని ఉండాలి. తర్వాత పాకలో మనకి గాలి వెలుతురు ఈజీగా పాస్ అయ్యే విధంగా ఉండాలండి. సో పాడి పశువుల ఏదైతే మనకి పెట్టుకుంటున్నాం మనం, పోషణ ఒకటి, తర్వాత పశుగ్రాసాల సాగు ఒకటి, తర్వాత ఇవన్నీ కూడా మనం చూసుకోవాలండి.
1: మీరు అవైలబిలిటీ ఉండాలా చూసుకోవాలంటున్నారు మేతను, మరి మేతకు ఎటువంటి పశుగ్రాసాలు మన రైతు సోదరులు పెంచుకోవాలి, ఈ పశుగ్రాసాలను అందించి చక్కటి పాడిని మనం పొందవచ్చు, వివరాలు చెప్పండి.
0: తప్పకుండా అండి. అంటే జరిగింది ఏంటంటే మనకి ప్రతి 4 పాడి పశువులకు నీటితో కలిగిన వసతి కలిగిన 1 ఎకరా భూమి కావాలండి. అప్పుడు సంవత్సరం పొడవునా మనకి ప్రతి పశువుకి ప్రతిరోజు 30 నుంచి 40 కిలోల పచ్చి మేతని మనము ఇచ్చే వాళ్ళము అవుతామండి. దీని ద్వారా దానా ఖర్చు చాలా వరకు తగ్గించుకోవచ్చు అండి. ఎందుకంటే దానాకి మనకి ప్రతి కిలోకి 30 నుంచి 40 రూపాయలు ఖర్చు అవుతుందండి. అదే మీరు పచ్చి మేత కనుక ఇవ్వగలిగినట్లయితే, అంటే మీరు చెప్పిన లెక్క ఉంది కదండి, ఇప్పుడు ప్రతి 4 పశువులకి నీటి వసతి కలిగిన 1 ఎకరా భూమి ఉండగలిగితే మనకి ప్రతి పశుకి ప్రతిరోజు మనము 30

0: 40 కిలోల పచ్చి మేత ఫ్రీగా ఇవ్వగలుగుతామండి. సో ఎంత మీరు ఖర్చు తగ్గించుకోగలుగుతారో, అంత ఉత్పత్తి మీద ఉన్న ఖర్చు తగ్గించుకోగలుగుతారో, మీకు పాల దిగుబడి వచ్చినా సరే మీకు ఖర్చు మిగులుతుంది కాబట్టి మనకి ఆ రేషియో ఉంటుంది కదండి, కాస్ట్ ఎఫెక్టివ్ రేషియో, తర్వాత మనకి ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉంటుందండి. సో
1: సరే,
0: పచ్చి
1: మీరు చక్కగా వివరిస్తున్నారు, బాగుంది. మళ్ళీ రైతులకు ఎటువంటి సలహాలు ఇస్తారు? ఎందుకంటే ఏ మేత వేయించుకోవాలి, రకరకాల గడ్డి జాతులు ఉన్నాయంటున్నారు, రకరకాల ఈ పప్పు దినుసుల జాతులు ఉన్నాయంటున్నారు. ఏ విధంగా ఎకరంలో పండించుకోవాలి? మన 4 పశువులకి ఈ పచ్చి మేత కావాలంటున్నారు. మరి ఏ ఏ గడ్డిని మనం రైతులు పెంచుకుంటే బాగుంటుంది? ఎందుకంటే అందరికీ పొలాలు ఉండవు. పొలాలు లేనప్పుడు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి రైతు సోదరుల ద్వారా మనం ఆ యొక్క పచ్చి మేతను మనం కొనుగోలు చేసి మనం పశువులను మనం పోషించుకోవచ్చా? ఆ వివరాలు చెప్పండి. ముఖ్యంగా ఏ గడ్డి జాతులను పెంచుకోవాలి?
0: నేను అది అబ్జర్వ్ చేశానండి. పశువుల దగ్గర పశువులు పెంచుకోవాలి, ఉండాలి అనుకున్న వాళ్ళ దగ్గర భూమి ఉండట్లేదు, భూమి ఉండాలి అయితే ఇంట్రెస్ట్ ఉన్న లేని వాళ్ళ దగ్గర భూమి ఉంటుంది, వాళ్ళ దగ్గర పశువులు ఉండట్లేదు. కాబట్టి మీరు కాంట్రాక్ట్ పద్ధతిలో కానీ లేకపోతే ఏదో ఒక పద్ధతిలో మీరైతే పచ్చి మేతని పెంచే పని పెట్టుకుంటే కనుక మాత్రమే మీరు తమ ఖర్చును తగ్గించుకోగలుగుతారు, లాభాలు పొందగలుగుతారు. నేను చెప్పేది ఏంటంటే అదే సమయంలో మీరు ఏం చేస్తారంటే, మీరు ఎప్పుడైతే పశువులను పెంచుకోవాలి అనుకుంటున్నారో పచ్చి మేతని మీరు ఏదో విధంగా సమకూర్చిన విధంగా భూమిని ఏర్పాటు చేసుకోవాల్సిందేనండి. దీంట్లో ఖచ్చితంగా కొంత భాగంలో హైబ్రిడ్ నేపియరు, తర్వాత గీని గడ్డి, లేదంటే జొన్న లాంటి పశుగ్రాసాలు సాగు చేయాలండి తప్పకుండా. తర్వాత దీని అంటే ఇదేంటంటే రెండు రకాలు ఉంటుంది. ఒకటి సీరియల్ బేస్డ్ అండి, అంటే మనకి సీరియల్ బేస్డ్ అంటే మనకి జొన్న రకము ఇట్లాంటివి, తర్వాత మాంసకృతులు ఇచ్చే రకాలు అనమాట, అంటే అలసంద, పిల్లి పెసర, లూసను ఇట్లాంటి చిక్కుడు జాతి పశుగ్రాసాలండి. సో అంటే మనకి ఏంటంటే ఒక 60% మనకి అవైలబుల్ ఉన్న భూమిలో ఒక 60% 70% ఈ గిని గడ్డి, సారీ నేపియర్ గడ్డి, గిని గడ్డి, జొన్న లాంటి గడ్డిని పెంచుకోవాలండి, పశుగ్రాసాలు పెంచుకోవాలి. తర్వాత ఇంకొక 30% ఖచ్చితంగా ఈ
1: సిరియల్స్,
0: లేదా అలసందలండి, మన అలసందలు, పిల్లి పెసర, తర్వాత లూసన్ ఇటువంటి చిక్కుడు జాతి పశుగ్రాసాలండి. అంటే మనకి మనకు మనకు కూడా అండి, మనం కూడా ఇప్పుడు రైస్ తీసుకుంటాం, రైస్తో పాటు పప్పు తీసుకుంటాం, అట్లాగే ఈ పశువులకు కూడా ఒక 70% ఈ సిరియల్ బేస్డ్ ఉండాలి, ఒక 30% మనకి ఈ చిక్కుడు జాతి అంటే ప్రోటీన్ బేస్డ్ ఉండాలండి. తర్వాత ఇది కాకుండా కూడా మనకి ఈ ఈ దిబ్బలు ఉంటాయి, ఆ దిబ్బల మీద మనకి సుబాబులు, అవిస లాంటి చెట్లను కూడా మనం పెంచుకుంటే మనకి ఏంటంటే కొంచెం ఈ ఎండాకాలంలో ఈ చెట్ల నుంచి వచ్చే ఆకులు ఉంటాయి కదండి, ఆకులు కానీ కొమ్మలు కానీ వీటితో మనము కొద్ది వరకు మనము వాటికి ఇవ్వచ్చు. అది కూడా కాకుండా ఈ పెంచుకోవడం వల్ల, ఫారం చుట్టూ పెంచుకోవడం వల్ల మనకు కావాల్సిన ఈ చల్లదనము ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉంటాయండి.
1: మరి నేపియర్ గడ్డి, గిని గడ్డి కూడా అంటున్నారు, ఇవి వాణిజ్యపరంగా కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. నేను ఈ గత 3 నెలల క్రితం ఈ యాదగిరిగుట్ట ప్రాంతంలో రాజపేట వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక రైతు 10 మందిని కలుపుకొని 100 ఎకరాల గడ్డిని, నేపేర్ గడ్డిని పెంచుతూ కటింగ్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అక్కడ పాల ఉత్పత్తి బాగా విస్తరించింది. ఇటువంటి సందర్భంలో మీరు ఎటువంటి సలహాలు మిగతా రైతులకు ఇస్తారంటారు? ఒకసారి రైతులకు తెలియచేయండి.
0: తప్పకుండా అండి. అంటే నేను ఏమంటున్నాను అంటే మనకి 70% ఖర్చు ఓన్లీ మేత ఖర్చేనండి. ఇప్పుడు పశువుని మనము ఏదైతే పాల దిగుబడి, పాల ఉత్పత్తి అంటున్నాము, అయితే అది మనము అమ్మడం వల్ల, తర్వాత ఇంట్లో వాడుకోవడం ద్వారా ఒకటేమో న్యూట్రిషన్ వస్తుంది, అమ్మడం వల్ల మనకి ప్రాఫిట్ వస్తుంది. ఈ ప్రాఫిట్లో అంటే ప్రతి రూపాయి అంటే ప్రతి రూపాయి ఖర్చులో, అంటే పాల ఉత్పత్తికి అయ్యే ప్రతి రూపాయి ఖర్చులో 70 పైసలు మనకి మేత ఖర్చు ఉంటుందండి. సో మనకేందంటే ఎప్పుడైనా సరే పశువులు పెంచాలి అనే క్రమం ఉంటుందో ఆ టైంలో ఈ పశువులకు మనం ఎంతవరకు మన మేతని మనమే సమకూర్చగలుగుతామో, పచ్చి గడ్డి, ఎండుగడ్డి, తర్వాత దాణ ఎంతవరకు మనం ఖర్చు తగ్గించుకోగలుగుతామో అంత మనము ప్రాఫిట్ని మనం పొందగలుగుతామండి. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పినట్టు నేను ప్రతి ఇంతకు చెప్పినట్టు మనకి ప్రతి 4 పాడి పశువులకి నీటి వసతి కలిగిన 1 ఎకరా భూమి ఖచ్చితంగా మనము అవైలబుల్ చేసుకోవాలండి. అది కాంట్రాక్ట్ పద్ధతిలో కావచ్చు, సొంతంగా కావచ్చు, ఏదో ఒక విధంగా చేసుకుంటే దాంట్లో పెంచే పచ్చిగడ్డి వల్ల, ఆ పచ్చిగడ్డి మనము యానిమల్స్కి ఇవ్వడం వల్ల, అంటే అప్పుడు మనకి సంవత్సరం పొడవునా ప్రతి పశువుకి మనము ఆల్మోస్ట్ 30 నుంచి 40 కేజీలు అంటే డైలీ ఇస్తున్నాం కాబట్టి ఇంకా వేరే ఏ ఖర్చు ఉండదు. ఫ్రీగా పచ్చిగడ్డి వచ్చేస్తుంది, రాత్రిపూట ఎండుగడ్డి ఇచ్చేస్తాము, తర్వాత ఒకవేళ 6 కంటే ఎక్కువ లీటర్లు ఇచ్చే పశువు అయితే మనము ప్రతి 3 లీటర్లకు 1 కిలో దాణ ఇచ్చేస్తాం కాబట్టి 30 రూపాయలతో అయిపోతుందండి. కాబట్టి

0: ఈ విధంగా మనం ఖర్చు తగ్గించుకోగలుగుతాము. తర్వాత పశువు హెల్తీగా ఉంటుంది, తర్వాత ఎదకు టైంకి వస్తుందండి, తర్వాత పునరుత్పత్తి పాల ఉత్పత్తి కూడా తగ్గదండి, బాగుంటుంది.
1: ముఖ్యంగా ఈ పాలిచ్చే ఈ ఆవులు గేదెలు ఏదైనటువంటి వ్యాధులు వచ్చినప్పుడు రైతులకు, పశుపోషకులకు, పశుపాలకులకు చాలా నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఇటువంటప్పుడు ఎటువంటి ఈ టీకా కార్యక్రమాలు కానీ నిర్వహించుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు ఈ వ్యాధుల నుండి తీసుకోవాలి, ఆ వివరాలు ఒకసారి.
0: తప్పకుండా అండి, మనకి

0: తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు ఈ వ్యాధుల నుండి తీసుకోవాలి, ఆ వివరాలు ఒకసారి.
1: తప్పకుండా అండి. మనకి ఏదైతే మనకి మనకి శిశువులకు కానీ లేకపోతే ఇంద్రధనుసు మిషన్ ఇంద్రధనుసు ప్రోగ్రామ్ ఉన్నదో అదేవిధంగా పశువుల్లో కూడా ప్రతి సంవత్సరము లేకపోతే ప్రతి 2-3 సంవత్సరాలకి గవర్నమెంట్ ఎస్పెషల్లీ తెలంగాణ గవర్నమెంట్ ఒక షెడ్యూల్ ఇస్తుందండి. ఆ షెడ్యూల్ ప్రకారం ఖచ్చితంగా ఆ షెడ్యూల్లో ఉన్న టీకాని తప్పనిసరిగా ఒక దాంట్లో యాన్యువల్ ఉంటాయి, కొన్నేమో ఎవ్రీ 6 మంత్స్ కానీ ఉంటుంది. సో వాటిని తూచా తప్పకుండా తమకు దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారి ఇచ్చిన సూచన ప్రకారము ఇచ్చిన నియమావళి ప్రకారము తమ ప్రతి పశువుకి మరచిపోకుండా దగ్గరుండి టీకాలు వేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే 2 రకాలుగా మనం పశువుని కాపాడగలుగుతాం. మనమేమో ఒకటేమో టీకాలు ఇచ్చి మనము రోగ యొక్క నిరోధక శక్తిని పెంచుకోగలుగుతాం ఒకటి. సెకండ్, ఒకవేళ పొరపాటున నిజంగా అంటే పొరపాటున అది రోగము అంటే ఆ క్రిములు కానీ మనకి పశువుకు వచ్చినట్లయితే కూడా దాని యొక్క తీవ్రత చాలా చాలా తగ్గిపోతుందండి. అంటే పశువు తన యొక్క ఉత్పత్తి కానీ ఏమి తగ్గకుండా ఆ యొక్క జబ్బుని అతిక్రమించి అది ఒక మళ్ళీ అది నార్మల్కి వచ్చేస్తుంది. అదే మీరు టీకా కానీ ఇవ్వకపోయినట్లయితే మాత్రం దాని తీవ్రత ఎక్కువగా ఉండి ఒకవేళ తన ఉత్పత్తిని పూర్తిగా కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందండి. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన టీకా షెడ్యూల్ని తూచ తప్పకుండా పాటించాలి. దగ్గరలో ఉన్న పశు వైద్యకారిని సంప్రదించినప్పుడు టామ్టామ్ చేసినప్పుడు దాన్ని పూర్తిగా పాటిస్తూ తమ పశువులని ఏమాత్రం భయం లేకుండా ఏమాత్రము అంటే పశు వైద్యుడు చెప్తాడు ఇగో ఈ కడుపుతో ఉందంటే ఈ విధంగా సలహా ఇస్తాను, ఈ విధంగా వేపించుకొని చెప్తాడు, కడుపుతో లేకపోతే ఈ విధంగా ఉంటుంది. సో పశు యొక్క లక్షణాలు బట్టి పశు యొక్క కొన్ని జ్వరం వచ్చిన పశువులు ఉంటాయి, అవన్నీ చూసుకుని పశువధికారి తన తగు జాగ్రత్త తీసుకునే ఇస్తాడు. కాబట్టి మీరు భయం లేకుండా టీకా పట్టిక జాగ్రత్తగా ఫాలో అవుతూ పశువధికి చెప్పిన టైంకి మీరు మీ పశువు టీకాలు ఇప్పించుకోవాలండి. ఇది కాకుండా కూడా డీవామింగ్ అంటే నట్టల నివారణ ఉంటుంది, అది ఖచ్చితంగా మీరు ప్రతి 3 నెలలకి ప్రతి 6 నెలలకి ఖచ్చితంగా మీరు పాటిస్తూ నట్టల మందులు కూడా మీరు వేపించుకొని పశువులని మీరు ఈ వ్యాధి బారిన పడకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి.
0: తర్వాత మన ప్రభుత్వము గోపాలమిత్రులను ప్రవేశపెట్టడం, గోపాలమిత్రులను సేవకులను ఇక్కడ ప్రతి మండలానికి ఈ ప్రాథమిక పశు వైద్యశాలలో కూడా నియమించడం జరిగింది. వారు ఇంటింటికి వెళ్ళి ఈ పశువుల ఆరోగ్యం చూస్తూ ఈ మీరు అన్నట్టుగా కృత్రిమ గర్భధారణ కూడా చేసే విధంగా వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ గోపాల మిత్రుల కింద కృత్రిమ గర్భధారణ వల్ల మేలుజాతి పశువులను కూడా మనం ఉత్పత్తి చేసుకోవచ్చు, ఉత్పత్తి చేసుకొని చక్కటి పాలను ఉత్పత్తి చేసుకోవచ్చు, ఆదాయం పొందవచ్చు.
1: అవునండి.
0: ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా పనిచేస్తుంది, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ వివరాలు ఒకసారి చివరిగా తెలియచేయండి.
1: తప్పకుండా అండి. కృత్రిమ గర్భధారణ ఏదైతే మనకి గోపాల మిత్ర ఉన్నారో మనకి ఏంటంటే అందుబాటులో ఉండే ఒక మన ఒక పశువు సంబంధించిన ఒక మనిషి అండి. ఇతని యొక్క సేవలని మీరు ఏ విధంగా వాడుకుంటారంటే మనకి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మీకు మీ దగ్గరున్న దేశవాళీ 1-2 లీటర్లు ఇచ్చే పశువులకి ఈ దేశవాళీ పశువులకి మీరు కనుక టైంకి అంటే ఒక ఈ గోపాల మిత్ర
0: ఎదవచ్చిన సమయానికి
1: మీకు అందుబాటులో మీకు దగ్గరలో ఉంటాడు. తర్వాత పశువు యొక్క మళ్ళీ పశు వైద్యశాల తీసుకునే లోపే మనకి ఈ టైం గ్యాప్ లేకుండా అతనే వచ్చి ఇస్తాడు. కాబట్టి మీరు అతని సేవలు ఖచ్చితంగా వాడుకోండి. తర్వాత అది నామినల్ రేట్లోనే ఉంటుందండి, అదొక వీర్యము ఒక స్ట్రా. తర్వాత అతను వస్తాడు మీ కొట్టంలోనే మీ పశువుకి ఇస్తాడు, తర్వాత మీకు రసీదు ఇస్తాడు, మీ డేట్ ఇస్తాడు, తర్వాత ప్రతి ఇంకొక నెలతో మళ్ళీ మీరు చెక్ ఇన్ చేయించుకోవచ్చు. చేయించుకొని దాని యొక్క అంటే మీ యొక్క కొట్టంలో ఉన్న పశువే రేపు పొద్దున ఒక గ్రేడెడ్గా అంటే రూపాంతరం చెంది
0: గ్రేడెడ్ పశువుగా రూపాంతరం
1: చెందుతుంది. మీ కొట్టంలో పుట్టిన ఆవు లేకపోతే గేదెనే రేపు పొద్దున మీకు ఇంకొక పాలిచ్చే ఆవుగా తయారవుతుందండి. కాబట్టి 1-2 లీటర్లు ఇచ్చే పశువు తన బిడ్డ ద్వారా మీకు ఒక మళ్ళీ ఒక 7-8 లీటర్లు ఇచ్చే పశువుగా తయారవుతుంది. కాబట్టి ఈ కృత్రిమ గర్భధారణ ద్వారా మీ పశువుల్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు అండి, అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ గోపాల మిత్రుల సేవల్ని ఈ విధంగా మీరు వాడుకోవచ్చు అండి.
0: మరి గోపాలమిత్రులు ఒకసారి కృత్రిమ గర్భధారణ టీకా ఇచ్చిన తర్వాత, ఆసూది మంది ఇచ్చిన తర్వాత ఒక్కోసారి కట్టకపోవచ్చు, ఈసుకపోతాయి అంటారు కదా, అటువంటి సందర్భంలో మళ్ళీ వారు ఏమైనా వచ్చి ఇస్తారా, వారు ఏ విధంగా పరిరక్షిస్తారు, ఆ వివరం

0: ఒక్కసారి మనకి అది యథా లక్షణాలు చూసుకొని కరెక్ట్ టైంకి మనము అది మనకి వీర్యము యొక్క స్ట్రా ఇవ్వబడుతుందండి. ఒకవేళ అది ఏమన్నా మనకి ఒక నెల తర్వాత టెస్టింగ్ చేసిన తర్వాత అది కట్టలేని తెలిస్తే మనము మళ్ళీ కూడా ఏదన్నా ప్రాబ్లం ఉందా అని దగ్గరున్న పశువైద్యుల ద్వారా మనము వెరిఫై చేయించుకున్న తర్వాత మనము మళ్ళీ నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలండి. అది అంటే కొన్నిసార్లు ఈ ఏమంటారంటే గుడ్డు యొక్క సీఎల్ అంటారు, కార్పస్ లూటినియం అంటారు, కొన్ని కొన్ని రకాల ఇబ్బందుల వల్ల కూడా కట్టకపోవచ్చు. సో ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకొని దగ్గరున్న పశు వైద్యాధికారిని చూపించుకుంటే కనుక మనం ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మనం రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు అండి. కాబట్టి ఇది హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండి, గోపాల్ మిత్ర తర్వాత దగ్గరున్న పశు వైద్యాధికారి ఇవన్నీ చూసుకొని మనము ముందుకు వెళ్ళాలండి.
1: తర్వాత ఈ గోపాలమిత్రుల సేవలు ఉపయోగించుకొని చక్కగా పాలను మంచి పేయుజుడలను వాళ్ళు పొందుతుంటారు. మరి పొందిన సందర్భంలో పేయుజుడను ఏ విధంగా సంరక్షించుకోవాలి?
0: అవునండి, రేపు ఈ పేయుజుడలు మన కొట్టంలో పుట్టిన ఈ ఆవులు లేదా గేదెలు రేపు పొద్దున ఇవే మనకి, అంటే ఇప్పుడు మీరు బయటకు పోయి మార్కెట్లోకి పోయి మళ్ళీ కొనుక్కుని తెచ్చుకొని ఇవన్నీ చేసుకుంటే మీకు ఎంతగానో సరే 150,000 ఖర్చు అవుతుందండి. అదే మీ కొట్టంలో పుట్టిన దూడనే మీరు సంరక్షించుకొని మంచి పోషకాలు మంచి మేత ఇచ్చుకొని సంవత్సరం సంవత్సరం లోపలే మళ్ళీ అది ఎదకొచ్చి కట్టడం ద్వారా తర్వాత పాల ఉత్పత్తికి రావడం వల్ల మీకు 150,000 మీకు చూస్తుండగానే మిగులుతుందండి. కాబట్టి మీరు పెయ్యదూడి మీద బాగా దృష్టి పెట్టండి. మీ కొట్టంలో పుట్టిన గ్రేడెడ్ ఏదైతే ఆవు కావచ్చు లేకపోతే గేదె కావచ్చు, దీనివల్ల మీ ఉత్పత్తిలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మీకు ఖర్చు అంటే కొనుక్కునే ఖర్చు తగ్గుతుంది, తర్వాత మీకు ఉత్పత్తి కూడా బాగుంటుందండి.
1: చాలా చక్కటి వివరాలు. అధిక పాల ఉత్పత్తికి మేలుజాతి పశువులను ఎంపిక చేసుకోవడం, తర్వాత మేలుజాతి పశువులను కృత్రిమ గర్భధారణ ద్వారా కూడా మనం పొంది చక్కటి పాల ఉత్పత్తి ఆదాయాన్ని పశుపాలకులు పశు పోషకులు రైతులందరూ పొందగలరని వివరించారు. ధన్యవాదాలు సుధీర్ బాబు గారు.
0: ధన్యవాదాలండి.

0: ఇంతవరకు ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో అధిక పాల ఉత్పత్తికి మేలుజాతి పశువుల ఎంపిక ఈ అంశం గురించి రాజేందర్ నగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్ బాబు గారితో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త ఎస్ రామ్ గోపాల్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన ఆర్య పథకం గురించి కడప ఉట్టుకూరు కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం. పరిచయకర్త ఎస్ గంగాధర్.
3: శ్రోతలందరికీ నమస్కారం. యువతను వ్యవసాయం నుండి ఇతర వృత్తులకు వలస వెళ్లకుండా నిరోధించి వ్యవసాయంలోనే లాభదాయకమైన ఉపాధి అవకాశాలను కల్పించే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆర్య అంటే అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్, క్లుప్తంగా వ్యవసాయంలో యువతను ఆకర్షించటం మరియు నిలుపుకోవటం ఈ పథకాన్ని ప్రారంభించింది. మరి ఈ పథకం ఏ విధంగా అమలవుతుంది, ఎప్పుడు ప్రారంభించారు లాంటి విషయాలన్నీ తెలుసుకునేందుకు మన స్టూడియోస్కి విచ్చేశారు కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు, స్వాగతం అండి కార్యక్రమానికి. నమస్తే.
4: నమస్కారం సార్. ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక అభివాదాలు.
3: సార్, ఈ ఆర్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, దీని యొక్క ఉద్దేశము లక్ష్యాలేంటి?
4: సార్, మన దేశంలో గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు యువత వలస పెరుగుతున్నారు. ఈ పరిస్థితి వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతుంది. యువతలో వ్యవసాయం పట్ల ఆసక్తి తగ్గుతున్న నేపథ్యంలో వారికి ఉపాధి

0: అవకాశాలను సృష్టించడం అత్యవసరమైంది. భారతదేశ జనాభాలో సుమారు 65% మంది యువత ఉన్నారు. అయినప్పటికీ వ్యవసాయ రంగంలో యువత పాల్గొనడం తగ్గుతూ వస్తుంది. వ్యవసాయ రంగం దేశ ఉపాధిలో సుమారు 45% మందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ జాతీయ ఆర్థిక వ్యవస్థలో దాని వాటా చాలా తక్కువగా ఉంది. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ అనే స్లోగన్ని తీసుకోవడం జరిగింది. సో మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాలంటే మిగతా రంగాలతో పోలిస్తే, సేవా రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, వాటితో పోలిస్తే ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగాల నుండి ఆర్థిక వ్యవస్థకు వచ్చే జాతీయ వాట తక్కువగా ఉంది. సో ఈ వాటను పెంచాలంటే కంపల్సరీ యువత యొక్క పాత్ర ఖచ్చితమైనది. అందుకు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు యువత వలసను తగ్గించడానికి భారత ప్రభుత్వం 2015-16 సంవత్సరంలో వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుదల చేయడం ఆర్య పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధానంగా గ్రామీణ యువతను వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో భాగస్వాములుగా మార్చడం, తద్వారా స్థిరమైన ఆదాయం మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా అమలు చేయబడుతుంది. సో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత నగరాల్లో ఉరుకుల పరుగుల మధ్య అడావిడి జీవితం, మానసిక ఒత్తిడితో కూడిన ఉద్యోగాలతో పోలిస్తే సొంత గ్రామంలో వ్యవసాయం ద్వారా మంచి ఆదాయము గౌరవ ప్రధానమైన వృత్తిగా మార్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ ఆర్య పథకాన్ని సుమారు 29 రాష్ట్రాల్లోని దాదాపు 100కు పైగా కేవీకేల్లో వివిధ వర్గాలకు చెందిన 200,000 మంది పైగా యువతకు ఈ శిక్షణా కార్యక్రమాలు అందించడమే కాకుండా వారు వివిధ యూనిట్లను స్థాపించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని కూడా ఈ పథకం ద్వారా అందించడం జరిగింది.
1: సార్, మరి కృషి విజ్ఞాన కేంద్రం కడప ఊటుకూరులో ఈ పథకాన్ని, ఆర్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎంతమంది యువత ఇప్పుడు శిక్షణ పొందుతూ ఉన్నారు, అలాగే యువత వ్యవసాయంలో ఉపాధి పొందేందుకు ఎలాంటి కార్యక్రమాలు పాటిస్తూ ఉన్నారు?
0: కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు ద్వారా ఆర్య పథకం వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన కృషి విజ్ఞాన కేంద్రంలో 2018లో ఈ పథకం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి యువతకు శిక్షణ, ఆర్థిక సహాయం మరియు సాంకేతికతను అందించి గ్రామీణ యువతను వానపాముల ఎరువుల తయారీ, పుట్టగొడుగుల పెంపకం, చిరుధాన్యాలకు కావచ్చు, పండ్లకు కావచ్చు, కూరగాయలకు కావచ్చు విలువల జోడింపు, నర్సరీ ద్వారా మొక్కల పెంపకం మరియు డైరీ కేంద్రాలు స్థాపించేందుకు ప్రోత్సాహం అందించడం జరిగింది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం జరుగుతుంది. ఆర్య పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు ఇప్పటి వరకు దాదాపు 2125 మంది యువతను నైపుణ్య ఆధారిత శిక్షణ అందించడంతో పాటు దాదాపు 45 సూక్ష్మ వ్యాపార యూనిట్లను స్థాపించడానికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందనమాట. సో ఈ ఆర్య పథకం ద్వారా మనము యువతను నెట్వర్క్ గ్రూపులుగా ఏర్పాటు చేసి ప్రాసెసింగ్, విలువల జోడింపు, మార్కెటింగ్ వంటి వనరులు మరియు మూలధన ఆధారిత కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ సంస్థలు మరియు భాగస్వాములతో అనుసంధాన్ని పెంపొందించడం ద్వారా యువత అభివృద్ధికి అందుబాటులో ఉన్న అవకాశాలను సమన్వయం చేయడంలో కృషి చేస్తుంది. వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో సమగ్ర శిక్షణ మరియు మార్గదర్శక కార్యక్రమాల ద్వారా నైపుణ్యాలు పొందిన యువత ఇతర యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటుగా వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకునే దిశగా ప్రోత్సహిస్తుంది. అలాగే ఉపాధి అవకాశాలు విస్తరించి గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ మరియు అర్ధ నిరుద్యోగ యువతకు కొత్త మార్గాలు సృష్టించడానికి ఈ ఆర్య పథకం బాగా ఉపయోగపడుతుంది.
1: ఈ ఆర్య పథకానికి ఎవరు అర్హులు? ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరిని

0: స్వీకరించాలంటారు.
1: ఈ ఆర్ఏ పథకం ఎవరైతే యువత ఉన్నారో, 35 సంవత్సరాల లోపల ఉన్న యువత దీనికి అర్హులు. అందరూ యువత అయి ఉంటే చాలు, వీరు నేరుగా కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరులో ఏ శాస్త్రవేత్తను సంప్రదించినా ఎప్పుడు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. వాళ్ల అర్హతను బట్టి వానపాముల ఎరువును కావచ్చు, పుట్టగొడుగుల పెంపకం కావచ్చు, నర్సరీ పెంపకం కావచ్చు, లేకుంటే చిరుధాన్యాలకు కావచ్చు, కూరగాయలకు కావచ్చు, పండ్లకు కావచ్చు, ఈ విలువల జోడింపు, అలాగే డైరీ కేంద్రాల పైన శిక్షణ ఇవ్వడంతో పాటుగా వారు స్థాయిని బట్టి వారికున్న అర్హతను బట్టి వారికి ఆర్థిక సహాయం అందించి యూనిట్లు నెలకొల్పేందుకు కూడా కృషి చేయడం జరుగుతుంది.
0: సార్, ముఖ్యంగా యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు ఈ పథకము అవలంబిస్తున్నారని అంటున్నారు. మరి యువతను వ్యవసాయం వైపు మళ్లించి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మీరు చేపడుతున్న ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి అంశాలు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, ఎలా ఆ శిక్షణ అందించడం జరుగుతుంది?
1: సార్, మెయిన్ ముఖ్యంగా ఈ స్కిల్ ట్రైనింగ్స్, వొకేషనల్ ట్రైనింగ్స్ అంటామన్నమాట. ఒక్కొక్క యూనిట్లో 4-5 రోజులు, అంటే ఇప్పుడు వానపాముల ఎరువు పైన ప్రత్యక్షంగా 4-5 రోజులు థియరీ క్లాసులు కావచ్చు, తదనంతరం ప్రాక్టికల్ క్లాసులు ఏర్పాటు చేసి ఎలా వానపాముల బెడ్స్ ఉంటాయి, ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఇవంతా చూపించడం జరుగుతుంది. అలాగే పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఫస్ట్ థియరీ క్లాస్ చెప్పాము, తర్వాత ఆ బెడ్స్ ఎలా తయారు చేసుకోవాలి, స్పాన్ అంటే ఏంటి, దానికి నీళ్లు ఎలా పట్టాలి, ఆ టెంపరేచర్ ఉష్ణోగ్రతను ఎలా నియంత్రించాలి, ఆర్ద్రత రిలేటివ్ హ్యూమిడిటీ అంటాం, ఈ హ్యూమిడిటీని ఎలా మెయింటైన్ చేయాలి, లేకుంటే దానికి వచ్చే సంక్రమించే వ్యాధులు ఉంటాయి, కంటామినేషన్ అవుతుంది, వీటన్నిటిపైన ఈ 4-5 రోజులు శిక్షణా కార్యక్రమాలు బ్యాచ్లు వైజ్ వాళ్ళ అర్హతను బట్టి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. శిక్షణా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆసక్తి ఉన్న యువతను గ్రూప్గా, ఒకే విలేజ్లో అయితే 4-5 మందిని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి వారికి వానపాముల బెడ్స్ కావచ్చు, వానపాములు కావచ్చు, అందుకు అవసరమైన డ్రమ్స్ కావచ్చు ఇలాంటివి, అలాగే షేడ్ నెట్ నర్సరీ అంటే నారు మొక్కల పెంపకంలో అయితే ఈ షేడ్ నెట్ను కానీ, అందుకు అవసరమైన ప్రోటేస్ అంటామన్నమాట, నార్మడి పెంచుకోవడానికి అవసరమైన ట్రేస్, తర్వాత వాటర్ పడడానికి రోజ్ క్యాన్స్ కావచ్చు, లేదు కోకోపిట్ ఇలాంటివన్నీ అందించడం జరుగుతుంది.
0: సరే, ఈ ఆర్య పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రంలో కడప ఊటుకూరులో శిక్షణ పొంది ఇప్పటి వరకు ఎంతమంది ఉపాధి పొందుతూ ఉన్నారు, వ్యవసాయంలో ఏ విధంగా రాణిస్తూ ఉన్నారు?
1: సరే, మన పథకం ద్వారా ఇంతకుముందు చెప్పుకున్నట్టు దాదాపు 2,125 మంది శిక్షణ తీసుకోవడం జరిగింది. అందులో కొందరు గ్రూప్గా, లేకుంటే కొందరు ఇండివిజువల్గా 54 మంది యూనిట్స్ ఇప్పటికీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో ఉదాహరణకు చూసుకుంటే మన పులివెందుల పట్టణం దగ్గరలో పాలెం చంద్ర అనే ఒక రైతు ఉన్నాడనమాట. సో ఈయన 2019లో ఆర్య పథకం ద్వారా 1,20,224 రూపాయల ఆర్థిక సహాయాన్ని మన కేవీకే ద్వారా పొంది దాదాపు 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వర్మీ కంపోస్ట్ ను యూనిట్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా 3,00,000 రూపాయలను SBI బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయాన్ని పొంది ఈ యూనిట్ ను ఇంకా మెరుగుపరుచుకుని విస్తరించుకున్నాడు. సో ఈయన 1 సంవత్సరానికి దాదాపు 300 టన్నుల వర్మీ కంపోస్ట్ ను తయారు చేస్తాడు. నికర ఆదాయం దాదాపుగా 16,80,000 వరకు ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఈయన వర్మీ కంపోస్ట్ తో పాటు ద్రవరూప జీవన ఎరువులు మరియు వర్మీ వాసును ఉపయోగించి అధిక పోషకాలు గల వర్మీ కంపోస్ట్ ను తయారు చేస్తున్నారు. శిక్షణా కార్యక్రమంలో జరిగే ప్రాక్టికల్ తరగతుల సమయంలో ఈయన రీసెర్చ్ పర్సన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. తన సొంత కుటుంబ సభ్యులను ఈ వర్మీ కంపోస్ట్ తయారీ యూనిట్లో చేర్చుకోవడమే కాకుండా 7 పొడుగున 6 మంది పురుషులు 2 మహిళలకు ఈయన ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అలాగే ఇంకొక నర్సరీ పెంపకం దాంతో చూసుకుంటే అశోక్ అనే ఒక రైతు ఉన్నాడనమాట. ఈయన పూర్మావెల దగ్గర అక్కలరెడ్డిపల్లి అనే గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కూరగాయల నర్సరీ అనే ఒక నర్సరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో ఈయన టమోటా మరియు బంతి పువ్వుల వంటి కూరగాయల మొక్కలు, అలాగే వివిధ రకాల కూరగాయల పూల మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు అనమాట. అలాగే నన్నారి మొక్కల ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. సంవత్సరానికి సరాసరిన 6,00,000 మొక్కల నారు మొక్కలను ఉత్పత్తి చేయడంతో పాటు దాదాపు 2,70,000 నికరాదాయాన్ని సంపాదిస్తున్నాడు. అధిక శ్రమ అవసరాన్ని తీర్చడానికి ముఖ్యంగా నీటిపారుదల కోసం అతను డిప్పు ల్యాటర్ను సవరించుకొని చిల్లులు గల స్ప్రింక్లర్ వ్యవస్థను తయారు చేసుకున్నాడు సొంతంగా. తన సొంత కుటుంబ సభ్యులను చేర్చుకోవడమే కాకుండా 7 పొడుగున 2 పురుషులకు మరియు 2 మహిళలకు ఉపాధి అవకాశాలు

0: కల్పించడం జరుగుతుంది. సో యువత తాము ఉపాధి పొందడమే కాకుండా తన తోటి తమ గ్రామంలో ఉండే మహిళలకు పురుషులకు కూడా ఈ ఉపాధి అవకాశాలు ఈ పథకం ద్వారా కల్పించడం జరుగుతుంది.
1: ఆర్య పథకం ద్వారా గ్రామీణ యువతకు వ్యవసాయ సాంకేతికతపై శిక్షణ అందిస్తూ వారికి అవసరమైన వనరులను అందించడం ద్వారా వ్యవసాయ వ్యవస్థాపకులుగా ఎలా మారుస్తూ ఉన్నారు, తద్వారా వారు స్వతంత్రంగా ఆదాయం ఎలా పొందగలుగుతున్నారు తదితర విషయాలన్నీ మనకు అందించారు డాక్టర్ టి మహేష్ బాబు గారు. ధన్యవాదాలండి.
0: సార్ ధన్యవాదాలు సార్.
1: ఆర్య పథకాన్ని ఉపయోగించుకుని ఉపాధి పొందుతున్నటువంటి లబ్ధిదారుల అభిప్రాయాలను విందాం.
2: నమస్కారం, నా పేరు పాలెం చంద్ర, మాది పులివిందుల చెన్నారెడ్డి కాలనీ. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. గత 6 సంవత్సరాల క్రితం కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు కడప వారు అందించిన ఆర్య అనే పథకం ద్వారా 2019-20 సంవత్సరాల్లో దరఖాస్తు చేసుకుని దీనిలో భాగంగా పుట్టగొడుగుల పెంపకం మరియు చిరుధాన్యాల ద్వారా మంచి ఆహార ఉత్పత్తులు తయారు చేసే విధానము, వర్మిక్ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అనే 3 అంశాల మీద మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానిలో మేము వర్మిక్ కంపోస్ట్ విధానాన్ని ఎంచుకున్నాను. ఆర్యా పథకం ద్వారా ఆ సంస్థ వారు అందించిన ఆర్థిక సహాయంతో మంచి వర్మిక్ కంపోస్టు మరియు వానపాములు ఉత్పత్తి చేసి రైతులకు అందించి వాటి మీద మంచి అవగాహన కల్పించి రైతులకు అందించడం ద్వారా మంచి వ్యాపారం అయితే జరుగుతుంది. దీనితో పాటు నేనొక్కడే లభ్యత పొందకుండా నాతో పాటు 6 మందికి ఉపాధి కలిగించడం జరుగుతుంది. మేము నెలకు వచ్చేసి 20 టన్నుల వరకు వర్మింగ్ కంపోస్ట్ తయారు చేస్తున్నాము. ఇంకా ఇలాంటి పథకాలు నిరుద్యోగ యువత ఉపయోగించుకొని మంచి ట్రైనింగ్ తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.
3: నమస్కారము, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. మాది వైఎస్ఆర్ కడప జిల్లా పూర్వమామిళ్ళ మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామం. నేను 2022-23 సంవత్సరంలో SLV వెజిటేబుల్ నర్సరీ స్థాపించడం జరిగింది. ఈ నర్సరీలో రైతులకు నేను టమోటా, మిరప, వంగ, నన్నారి వంటి సీడ్లింగ్స్ అయితే అందించడం జరుగుతుంది. నా శ్రేయోభిలాషుల సమాచారంతో ఆర్య అనే ప్రోగ్రాం గురించి తెలుసుకున్నాను. ఆర్య ప్రోగ్రాం గురించి తెలిసిన వెంటనే కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు సంబంధిత సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ వారిని కలవడం జరిగింది. అందులో వారు ట్రైనింగ్ అయితే నాకు ఇవ్వడం జరిగింది. సీడ్లింగ్స్ ఏ విధంగా పెంచాలి, రైతులకు ఏ విధంగా అందించాలి, వాటి మెలకువల గురించి నాకు తెలియజేశారు. అంతేగాక వారు నాకు కొంతవరకు ప్రోత్సాహకంగా ప్రోట్రేల్ అయితేనేమి, కోకోపీట్ అయితేనేమి నాకు ఇవ్వడం జరిగింది. సో దీనికి గాను నేను ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మరియు కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
4: ఇంతవరకు ఆర్య పథకం గురించి కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త ఎస్ గంగాధర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్ నార్వే సంబంధాలను గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. 5 దేశాల పర్యటనలో చివరి భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు ఇటలీ రాజధాని రోమ్ నగరానికి చేరుకుంటారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆహ్వానం మేరకు ఆయన అక్కడ 2 రోజుల పాటు పర్యటిస్తారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సింపుల్ ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టివి సోమనాథన్ ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. భవిష్యత్ పరిపాలనా నాయకులుగా నిజాయితీ, కరుణ, అంకితభావంతో ప్రజలకు సేవ చేయాల్సిన కీలకమైన బాధ్యత అధికారులపై ఉందని ఈరోజు లోక్భవన్లో తనను కలిసిన ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్లతో గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మ్యూజియంలు అనేవి కేవలం పురాతన వస్తువుల నిల్వ కేంద్రాలు మాత్రమే కావని, అవి మన నాగరికత, సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయాలు, జీవన విధానానికి అద్దం పట్టే జ్ఞాన కేంద్రాలని, పర్యాటక

సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ఈరోజు పబ్లిక్ గార్డెన్స్లోని రాష్ట మ్యూజియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూపల్లి హాజరయ్యారు. వరిధాన్యం కొనుగోలు సీజన్ సజావుగా సమర్థవంతంగా జరిగేలా పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. ఇప్పటివరకు 40.3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విజయవంతంగా సేకరించినట్టు వెల్లడించింది. 6,566 కోట్ల కనీస మద్దతు ధరను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు వివరించింది. రాష్ట్రంలో ప్రస్తుత డిమాండ్కు సరిపడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ఉందని, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ ఉత్పత్తుల కొరత లేదని తెలంగాణలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలియజేశాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఇప్పుడు వినండి అతడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కి మృగు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్

0: మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఇప్పుడు వినండి కంత్రి చిత్రం నుండి హేమచంద్ర సునీత పాడిన పాట, రచన వేటూరి, సంగీతం మణిశర్మ.

ఇప్పుడు వినండి విక్రమార్కుడు చిత్రం నుండి ఎంఎం కీరవాణి గంగా పాడిన పాట, రచన బండారు దానయ్య, కవి సంగీతం ఎంఎం కీరవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో చల్లా ప్రభావతి గారి వయోలిన్ వింటారు. చల్లా ప్రభావతి గారి వయోలిన్ వాద్యం వింటారు.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి చల్లా ప్రభావతి గారి వయోలిన్, శ్రీ ధన్వడ అనంత్ గారి మృదంగం వింటున్నారు. మీరు విన్నది అమ్మా ఆనందదాయిని గంభీర నాటం, ఆదితాళం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి రచన. రెండవ అంశం మహాగణపతిం తోడిరాగం రూపకతాళం ముత్తుస్వామి దీక్షితార్.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి చల్లా ప్రభావతి గారి వయోలిన్, శ్రీ ధన్వడ అనంత్ గారు మృదంగం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పరాత్పర వాచస్పతి. పరాత్పర వాచస్పతి రాగం ఆదితాళం, పాపనాశనం శివన్ రచనా.

0: ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి చెల్లా ప్రభావతి గారి వయోలిన్, శ్రీ ధన్వాడ అనంత్ గారి మృదంగం విన్నారు. ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు. ఇప్పుడు హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: आत्मनिर्भर भारत। द कॉमर्स मिनिस्टर वॉज एड्रेसिंग द वेबसाइट लॉन्च सेरेमनी ऑफ भारतीय व्यापार महोत्सव इन न्यू दिल्ली। Mr. Goyal said exports this year have reached $863 billion, nearly 5% higher than the previous year, despite global challenges. A high-level U.S. industry delegation held discussions with Science and Technology Minister Dr. Jitendra Singh in New Delhi today. The deliberations were held on emerging opportunities for private investment and industry collaboration in India's nuclear sector. In IPL cricket, chasing a target of 181 runs, Sunrisers Hyderabad were 137 for the loss of 3 wickets in 15 overs against host Chennai Super Kings when reports last came in. Put into bat first, Chennai Super Kings posted 180 for 7 in 20 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:10. ఇప్పుడు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా 6:10 భావన, ఈ కార్యక్రమంలో సౌజన్యం, ఈ అంశం గురించి డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం. 6:15 భక్తి రంజిని కార్యక్రమంలో ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ 16వ భాగం. 6:35 పొలం పనులు, వ్యవసాయదారులకు సూచనలు, ఈ కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయం సలహాలు, ఈ అంశం గురించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త పి అర్చన గారి వివరాలు. 7:00 కామారెడ్డి జిల్లా సమాచార లేఖ అందిస్తారు డి రాజ్కుమార్. 7:15 ఉదయ తరంగిణి, ఈ కార్యక్రమంలో ప్రపంచ ఫెయిర్ ప్లే దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన యువతలో పక్షవాతం గురించి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పి రంగనాథన్ గారితో పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ ఉషారెడ్డి గారిచే వీణా వాద్యం. 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో మోదిని ఆత్రేయ గారిచే గాత్రం, వైలిన్ సహకారం టి శ్రీవాచ, మృదంగ సహకారం పి జయభాస్కర్. 11:30 సుగం సంగీత కార్యక్రమంలో శ్రీమతి రూమాసేన్ గుప్తా గారిచే గీతాలు, హార్మోనియం సహకారం యాకోబ్ అలీ, ఫ్లూట్ సహకారం ఏ కామేశ్వర శర్మ, తబలా సహకారం అమిత్ భూషణ్. 12:10 యువవాణి ఆంగ్లంలో, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితా లోకం మహిళల కార్యక్రమంలో సుస్థిరమైన ఆహారపు అలవాట్లతో ప్రకృతి పదిలం పక్కి చంద్రకళ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానం, సతీ తులసి కథ 1వ భాగం గడ్డం సారంగపాండి వారి బృందం వినిపిస్తారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో అంశం వేసవిలో అనుకూలమైన పశుగ్రాస పంటల సాగు. 7:15 ఇల్లు వాకిలి, వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసార పరీక్ష ప్రాముఖ్యత, ఈ అంశం గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో పరిచయం, పరిచయకర్త ఎస్ రామ్గోపాల్. 7:45 వికసిత్ భారత్ శీర్షిక. 8:03 లలిత సంగీత కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్. 9:30 మనీ టాక్ అండ్ మంతన్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ కార్యక్రమం. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:13. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.